ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై 16వ తేదీ గురువారం. అందరికీ శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

శ్రోతలకు శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఇవాల్టి మన క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకోబోతున్నాం, దైవం మానవ రూపంలో అవతరించి ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనిషి రూపంలో ఉండే భగవంతుడు ఆ శిరిడీ సాయినాథుడు. శాంతి స్వరూపుడై సాయినాథుడు భక్తుల పాలిట పెన్నెదిగా భావిస్తారు. అలాంటి సాయినాథుణ్ణి కొలిచిన వారికి కష్టాలు తీరి సకల శుభాలు చేకూరుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు అపారంగా నమ్ముతూ ఉంటారు. అలాంటి సాయినాథుని దివ్య మందిరం మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు? ప్రపంచంలో మొట్టమొదటిసారి సాయినాథుడి విగ్రహం ప్రతిష్ఠించింది ఎక్కడ? తెలుసుకుందాం ఇవాల్టి మన క్షేత్రదర్శనిలో.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. క్షేత్రదర్శిని వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నిర్మితమైనటువంటి సాయిబాబా ఆలయం గురించి. ఇవాళ మన క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇంతకీ ఎక్కడ ఉంది ఈ ఆలయం అన్న అని తెలుసుకోవాలన్నది కదా. మరి ఏ ఊర్లో ఉంది, ఎక్కడ కట్టారు, ఎప్పుడు కట్టారంటే, ఒక సామాన్య సాయి భక్తుడు అద్భుత ఆలోచనే ఇవాళ దక్షిణ శిరిడీగా పేరొందల చేసింది. కర్నూలు పట్టణంలోని పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో భగవాన్ స్వరూపుడైనటువంటి సాయినాథుడి పవిత్ర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 1949లో శంకుస్థాపన చేస్తే 1951 సంవత్సరంలో ఈ గుడి నిర్మాణం పూర్తయిందన్నమాట. మరి అద్భుతమైనటువంటి

శిల్పకళతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టాపన జరిగింది ఇక్కడే. ఈ ఆలయం నక్షత్ర ఆకారంలో నిర్మించారన్నమాట. నిజంగా చెప్పాలంటే షిరిడీలో 1954వ సంవత్సరంలో షిరిడీ సాయిబాబా వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందనమాట. మరి ఇక్కడ మాత్రం 1951లో ఈ గుడికి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తయింది. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం ఇవాళ మన క్షేత్ర దర్శనిలో.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శన్ వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్రదర్శనలో మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నిర్మించినటువంటి, సాయిబాబా ఆలయంగా గుర్తింపు పొందినటువంటి, దక్షిణ షిరిడీగా పేరుగాంచినటువంటి ఆలయం కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయం గురించి ఇవాళ మన క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం. మరి సాయిబాబా వారు సమాధిలోకి వెళ్ళడానికి ముందే ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. 1954 షిరిడీ సాయిబాబా వారి విగ్రహం షిరిడీలో ప్రతిష్టాపన జరిగితే ఇక్కడ మాత్రం 1951 జరిగింది. ఈ నిర్మాణాన్ని సాయిబాబా వారికి పరమ భక్తుడైనటువంటి వీరస్వామి నాయుడు అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన ఆలయాలన్నీ అన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. సాయిబాబా ఆలయాలు ఎత్తైన గోపురాలు, గర్భగుడి లేకున్నా బాబావారి ఆలయం ఎక్కడ చూసినా కూడా నిర్మాణ శైలి అనేది ఒకేలా కనిపిస్తుంది. కానీ ఈ ఆలయం మాత్రం చాలా భిన్నంగా నక్షత్ర ఆకారంలో కనిపిస్తుందన్నమాట. ఆలయంపై సాయిబాబా వారి చరిత్రకు సంబంధించినటువంటి రూపాలు మనకు చూడడానికి కనిపిస్తాయన్నమాట. ఈ ఆలయంలో 9 రూపాలలో దత్తాత్రేయ స్వామిని మనం దర్శించుకోవచ్చు. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం ఇప్పటి తర్వాత. స్టేట్యూన్ ఉండాలి.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అని నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, క్షేత్ర దర్శనం వింటున్నారు. సో మరి ఇవాళ మన క్షేత్ర దర్శనంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి నిర్మితమైనటువంటి సాయిబాబా ఆలయం గురించి, కర్నూలులో ఉన్నటువంటి షిరిడీ సాయిబాబా ఆలయం దక్షిణ షిరిడీగా పేరుగాంచింది. మరి ఆ ఆలయం గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఈ ఆలయం 1.5 ఎకరాల్లో విస్తరించి ఉందన్నమాట. సాయిబాబా ఆలయంతో పాటు ఈ ప్రాంగణంలో లక్ష్మీదేవి ఆలయం, హనుమంతుల వారి ఆలయాలు కూడా ఉన్నాయి. తుంగభద్ర నది తీరం దగ్గరను ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా నిర్మలంగా ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. గురు పౌర్ణమి, దసరా నవరాత్రులు మరియు దత్త పౌర్ణమి సమయాల్లో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయన్నమాట. అంతేకాదు 800 మంది భక్తులు ధ్యానం చేసుకునేలా అతిపెద్ద ధ్యాన మందిరం ఈ ఆలయ ప్రాంగణంలో ఉందన్నమాట. అంతేకాదు ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వీరస్వామి నాయుడు గారి సమాధి కూడా ఈ పవిత్ర ఆలయ ప్రాంగణంలో ఉండడమే విశేషమన్నమాట. ఆయన గొప్ప సాయి భక్తులు. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ దోస్తు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శిని విన్నారు. మరి ఇవాళ్ళ మన క్షేత్రదర్శినిలో మనం విన్నాం పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున అందమైనటువంటి వాతావరణంలో నక్షత్ర ఆకారంలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయం గురించి, అండ్ ప్రపంచంలో మొట్టమొదటి సాయిబాబా ఆలయం గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మీరు ఉన్నారు. మరి మరొక క్షేత్ర దర్శనిలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు వింటూనే ఉండండి వివిధ భారతి ఆకాశవాణి కేంద్రం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 5 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
1: ఇన్ 10 వర్షో మే ఏక్ మాసివ్ చేంజ్ ఆయా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మే 7 గుణా మ్యానుఫ్యాక్చరింగ్ బడి, ప్రొడక్షన్ బడా ఔర్ 11 గుణా ఎక్స్పోర్ట్ బడా 2014 కే కంపారిజన్ మే. ఔర్ భారత్ జో మొబైల్ ఫోన్ ఇంపోర్టర్ థా ఆజ్ నెట్ ఎక్స్పోర్టర్ బన్ గయా హై ఔర్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ బన్ గయా.
0: ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.
2: పహలా హై వరుణా నదీ కే కినారే కినారే కంప్లీట్ 6 లేన్ ఔర్ 4 లేన్ ఎలివేటెడ్ కారిడోర్ 43 కిలోమీటర్స్ ఇస్కి లెంత్ హై 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కి ఇన్వెస్ట్మెంట్ ఆయేగా ఔర్ కరీబ్ కరీబ్ 4 సాల్ మే కంప్లీట్ హోగా. దూసరా హై గంగా జీ కే సాథ్ సాథ్ కంప్లీట్ 6 లేన్ కా ఎలివేటెడ్ కారిడోర్ 46 కిలోమీటర్ కా యే హోగా 14,448 కరోడ్ రూపీస్ కా బనేగా.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదకత యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని భారత్ ఈయు వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న బ్రస్సెల్స్లో జరిగిన 3వ

0: భారత్ ఈయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈయుకి మధ్య సహజమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పుడు దానిని వ్యాపార సాంకేతిక రంగాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.
1: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
0: భారత్ ఈయు ఎఫ్టీఏను న్యాయమైనదిగా, సమతుల్యమైనదిగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది రెండు దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని అన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి అని, చర్చల స్థాయి నుంచి ఫలితాలను అందించే స్థాయికి ఇరు దేశాలు చేరుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ టెక్నాలజీ సదస్సు 2026ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, కార్పొరేట్ రంగం భారతీయ ట్రస్టీషిప్ విధానాన్ని అవలంబించాలని, తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణ ప్రజల కోసం కేటాయించాలని కోరారు. దేశాభివృద్ధికి అవకాశాలను కల్పిస్తున్నప్పుడు సిఎస్ఆర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో పెట్టుబడులు పెడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం పరిశ్రమల బాధ్యత అన్నారు.
2: जो सी एस आर है हमारी इसी भाव का प्रतीक है. एक तरफ हमारी जवाबदारी का एहसास है क्योंकि हम जो कुछ अपनी कंपनी हो, अपना व्यवसाय हो, अपना उद्योग हो, हम जो अर्जित करते हैं वो अकेले अपने दम पे अर्जित नहीं करते, उसमें सरकार का, समाज का बड़ा योगदान होता है. ये धरती भगवान ने सबके लिए बनाई, ये धरती, ये खनिज, ये संसाधन, ये पानी, ये हवा सबकी है, लेकिन सारे संसाधन सबके पास नहीं है. तो जिनके पास है वो उससे धन कमाए, लेकिन उस धन का एक हिस्सा वो समाज के हित में समर्पित कर दें.
0: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల సారం, పోషకాలతో కూడిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి, మహిళా రైతుల వ్యవస్థాపకత వంటి రంగాల్లో సిఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన మార్పును తీసుకొస్తాయని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్ను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య

0: జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా రెండవ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు మంగళవారం ఎడ్జ్ బాస్టన్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక మూడవ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇదే మన చట్టం శీర్షికన మొబైల్ టవర్స్ నుంచి వెలువడే రేడియేషన్పై అపోహలు అనుమానాల నివృత్తి ఈ అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శవన్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి కుప్పిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఇది మన చట్టం శీర్షికన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి ఏ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారు టెలికాం విభాగం భారత ప్రభుత్వం హైదరాబాద్ ఆఫీసులో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరి వారిని అడిగి మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్ ప్రాధాన్యత ఎంత పెరిగిందో శ్రోతలందరికీ తెలుసు. ఈ మొబైల్ ఫోన్ ద్వారా లేదా మొబైల్ టవర్స్ ద్వారా వచ్చే రేడియేషన్, ఆ రేడియేషన్ తాలూకు ప్రజల్లో ఉన్న అపోహలను గురించి వాటిని వివరించడానికి శ్రవణ్ కుమార్ గారు స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఈ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమా కాదా అనే పెద్ద ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్.
1: యాక్చువల్గా ఈ రేడియేషన్ అనేది ఎటువంటి హాని కలిగించదండి మానవాళికి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ రేడియేషన్ మీద ఎన్నో అధ్యయనాలు చేశారు, పరిశోధనలు చేశారు. వాటి సారాంశంగా వాళ్ళు ఏం చెప్పారంటే, తగిన పరిధిలో ఉన్న రేడియేషన్ అనేది ఎప్పటికీ హానికరం కాదు మానవాళికి.
0: అయితే మీరంటే మొబైల్ టవర్స్ గురించి, వాటి రేడియేషన్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు.
1: అవునండి.
0: అయితే అసలు ఈ రేడియేషన్ అనే అంశానికి వస్తే, రేడియేషన్ ఎన్ని రకాలు ఉంటుంది, వాటిలో ఎలాంటి తేడాలు ఉంటాయి?
1: సో రేడియేషన్ చెప్పాలంటే రెండు రకాలు ఉంటుందండి. ఒకటి అయనైజింగ్ రేడియేషన్, రెండవది నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఈ అయనైజింగ్ రేడియేషన్ అనేది ఏంటంటే మన శరీరంలోకి చొచ్చుకుని పోతుంది అది సిగ్నల్. సో దానివల్ల ఏంటంటే కొంచెం శరీరానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గామా రేస్, ఎక్స్రేస్, ఎంఆర్ఐ ఇవి ఈకోవకు చెందుతాయండి. సో రెండో రకం ఏంటంటే నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఆ రేడియేషన్ ఏంటంటే మన శరీరంలోని ఎటువంటి హాని కలిగించదు, అది చొచ్చుకుపోలేదు, జస్ట్ హీట్ చేస్తుంది అంతే. అది ఏమంటే మన మొబైల్ సిగ్నల్స్, తర్వాత టవర్ నుంచి వచ్చే సిగ్నల్స్, ఈవెన్ టాయిస్ యొక్క రిమోట్స్ ఉంటాయి కదండి, వాటి నుంచి వచ్చే సిగ్నల్ కానీ, తర్వాత టీవీ నుంచి రిమోట్ ఉంటుంది కదా, అది నుంచి వచ్చే సిగ్నల్స్ అన్ని ఇవన్నీ నాన్ అయనైజింగ్ రేడియేషన్ కిందకి వస్తాయి.
0: ఎందుకంటే ఈ నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ అది ఏ డివైజ్ నుంచి వచ్చినా శరీరంలోకి చొచ్చుకుపోదు కాబట్టి ఆరోగ్యానికి హానికరం కాదంటారు.
1: అవునండి.
0: అయితే ఇప్పుడు మొబైల్ టవర్ నుంచి మాత్రమే కాకుండా ఈ మొబైల్ డివైస్ నుంచి కూడా రేడియేషన్ వచ్చే ప్రమాదం ఉందా? అది ఎంతవరకు హానికరం?
1: ఈ మొబైల్ టవర్ నుంచే కాకుండా మనం వాడే మొబైల్ నుంచి కూడా రేడియేషన్ అనేది వస్తుంది. కానీ ఈ రేడియేషన్ అనేది ఎప్పుడైతే మనకు సిగ్నల్ తక్కువగా ఉంటుందో అప్పుడు మొబైల్ వేడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

0: సిగ్నల్ సరిగా ఉన్నప్పుడు మొబైల్ వేడి కాదు మరియు నార్మల్గా పనిచేస్తూ ఉంటుంది.
1: అయితే మీరు అన్నట్టు సిగ్నల్ స్ట్రెంగ్త్ మొబైల్ డివైస్లో బాగా ఉన్నప్పుడు ప్రమాదం లేదు, అదే సిగ్నల్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మనం సిగ్నల్ లేదు ఫోన్లో అంటూ ఉంటాం, సిగ్నల్ లేనప్పుడు వచ్చే ఫోన్ కాల్ వల్ల కావచ్చు, దాన్ని ఉపయోగించినప్పుడు అది రేడియేషన్ ఆర్ దాని నుంచి వచ్చే వేడి హానికారకం అంటే, మరి ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేయాలి?
0: ఈ వేడి అనేది హానికరం కాదు, కానీ మనకేంటంటే చెవి దగ్గర ఇరిటేషన్ గా అనిపిస్తుంది, అనీజీగా ఉంటుంది. మనం ఈ సిగ్నల్ స్ట్రెంగ్త్ను పెంచుకోవాలంటే మనకు తగినంత సంఖ్యలో మొబైల్ టవర్స్ అనేవి ఉండాలి. అంటే మన ప్రాంతం ఉందనుకోండి, ఆ ప్రాంతానికి సరిపడ సిగ్నల్ కవరేజ్ ఎంతవరకు వస్తుంది అనేది ప్రామాణికంగా చూసి దాని ప్రకారం టవర్స్ పెట్టడం జరుగుతుంది అన్నట్టు. సో మనకు కావలసినంత టవర్స్ ఉన్నప్పుడు సిగ్నల్ అనేది సరిగా వస్తుంది, ప్లస్ మొబైల్ అనేది వేడి కాదు, ప్లస్ మనకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మాట్లాడడానికి,
1: సిగ్నల్ బ్రేక్ ఉండదు.
0: ఎస్,
1: అయితే శ్రవణ్ గారు మీరు అన్నట్టు మొబైల్ టవర్ ఉంది, సిగ్నల్ బాగా వస్తుంది, వీటితో పాటు ఈ దైనందిన చర్యల్లో భాగంగా ఇంట్లో ఏవైతే గృహస్థ ఉపకరణాలు ఉన్నాయో, టీవీ కావచ్చు, ఇప్పుడు ఇంటర్నెట్ ఉపయోగం చాలా పెరిగింది, ఈ వైఫై రూటర్స్ చాలా మంది వాడుతున్నారు అందరూ, అది వర్క్ ఫ్రం హోమ్ కోసం కావచ్చు, ఇవాళ స్మార్ట్ టీవీలు వచ్చేసాయి, అన్నిటికీ వైఫై జోన్ ఆర్ ఇంటర్నెట్ ఉన్న ప్రాంతంలోనే బతకడం అలవాటైపోయింది, అది అటు ఆఫీస్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎక్కడైనా. మరి ఆ వైఫై జోన్ తాలూకు రేడియేషన్ గురించి, దాని తాలూకు అపోహలు ఎలా?
0: అవి కూడా మన ప్రామాణికంలోనే ఉంటాయండి, అవి వాటి వల్ల పెద్దగా రేడియేషన్ సిగ్నల్ అనేది చాలా ఎక్కువగా ఏముండదు, అది విత్ ఇన్ పరిధిలోనే ఉంటాయి, మనకేమీ హాని కలిగించవు అవి. వీటి పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి మనకు దానివల్ల వచ్చే ప్రమాదం ఏం లేదు. కానీ మనము కంటిన్యూగా యూజ్ చేయడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు డివైస్ అనేది.
1: శ్రవణ్ కుమార్ గారు, మీరు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆ పరిధిలో ఉన్నంత వరకు ప్రమాదం లేదు అని అన్నారు, మరి ఈ ప్రమాణాలు అసలు ఏమున్నాయి? అంతర్జాతీయ స్థాయిలో అయినా జాతీయ స్థాయిలో అయినా ఎలాంటి ప్రమాణాలు నిర్ధారించబడి ఉన్నాయి? మరి మనం భారత ప్రభుత్వం తరపున లేదా ఇటు రాష్ట్రంలో ఎలాంటి నియమాలు అనుసరిస్తున్నాం?
0: ఈ నానైజేషన్ రేడియేషన్ను స్టడీ చేయడానికి, అంటే దీని ప్రామాణికాలు నిర్ణయించడానికి ఒక సంస్థ ఉండేది, అది ఏంటంటే ICNIRP, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నానైజేషన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ఏంటంటే మానవాళికి ఎంతవరకు అయితే సిగ్నల్ ఉండొచ్చు అనేది నిర్ధారణ చేస్తుంది. ఆ నిర్ధారించిన దాన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు. అది ఎంత అంటే అమెరికాలో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ అంతటా అది ప్రామాణికమైన అంటే 10 వాట్స్ ఉంది. అదే మన ఇండియాకి వచ్చేసరికి మన వాళ్ళు ఏం చేశారంటే ఇంకా స్ట్రింజెంట్ చేశారు, దీన్ని స్ట్రాంగ్గా చేసి 5 వాట్లకే పరిమితి చేశారు దాన్ని.
1: మాక్సిమం లిమిట్ ఈజ్ 5 వాట్స్.
0: అది కాకుండా మనం ఏంటంటే రెగ్యులర్గా డిపార్ట్మెంట్ తరపున మేము టవర్స్ను ఆడిట్ చేయడం కూడా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 5% ఆడిట్ చేస్తుంటాము, ప్రామాణికలు ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా చూస్తుంటాము. సో మేమైతే చూసినంత వరకు ఇప్పటి వరకు సిగ్నల్ ఎక్కడ కూడా మాకు ప్రామాణికం క్రాస్ అయినట్టుగా అనిపించలేదు. అందుకే ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఈ సిగ్నల్స్ వలన ఎవరికి ఎటువంటి హాని లేదు అని అపోహలు, భయం అపోహలన్నీ పెట్టుకోవద్దండి. ఈ మెంటల్ స్ట్రెస్ వల్లనే యాక్చువల్గా మనం అపోహ మనం పెట్టుకున్నాం అనుకోండి సైకాలజికల్గా, దానివల్ల మన హెల్త్ చెడిపోతుంది తప్ప సిగ్నల్స్తో ఎటువంటి హాని లేదండి మానవులకి.
1: కొంతమంది ఈ మీరు అంటున్న హీట్ జనరేటింగ్ డివైస్ కావచ్చు, అది సిగ్నల్ లేకనా మొబైల్లో ప్రాబ్లం ఉండే, కొంతమంది ఫోన్ తరచూ వేడెక్కుతుంది అనే కంప్లైంట్తో వస్తున్న వారు ఉన్నారు, వాళ్ళు సిగ్నల్ ప్రాబ్లం కాకుండా కూడా మొబైల్ ఫోన్ హీట్ ఎక్కడం అది డివైస్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు.
0: అవునండి, అయితే ప్రతి డివైస్కు SAR అనేది ఉంటుందండి, స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్ అనేది. ఆ SAR రేట్ అనేది దానికి ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్లో ఉండాలి, అది మనం తీసుకున్నప్పుడే మొబైల్ను చూసుకోవచ్చు మనం.
1: అయితే మీరు అంటున్నట్టు మనం ఎలా తెలుసుకోవాలండి మీరు అన్నట్టు ఆ SAR, స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్?
0: అవునండి,
1: వినియోగదారులు మొబైల్ కొనుగోలు చేసే ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంగా అది ఎలా తెలుసుకోవాలంటారు?
0: అయితే మనం మొబైల్ కొనుగోలు చేసినప్పుడు డయల్ ప్యాడ్లో *#07# అని డయల్ చేసి చేస్తే మనకు ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది వస్తుందండి. అయితే దాని వాల్యూ ఎంత ఉండాలి అంటే 1.65 kg/W ఉండాలండి, అంతకంటే ఎక్కువ ఉన్నదంటే ఆ డివైస్ ఈస్ నాట్ గుడ్ డివైస్ అండ్ యూ కెన్ అవాయిడ్ దట్ డివైస్.
1: ఇప్పుడు మీరు మాట్లాడుతుండగా నేను నా డివైస్ ఓపెన్ చేసి కొట్టి చూశానండి, *#07# అని కొట్టగానే సార్ లిమిట్ ఫర్ మొబైల్ డివైసెస్ ఈస్ 1.6 W/kg అని వచ్చింది, నేను వాడుతున్న డివైస్కి వచ్చేసి 0.530 అని ఉంది.
0: ఓ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది.
1: సరే ఇప్పుడు డివైస్ నా చేతిలో ఉంది కాబట్టి నేను తెలుసుకోగలిగాను, కొనుగోలుకి ముందే తెలుసుకోవాలంటే వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్లో కావచ్చు, ఇప్పుడు ఇవాళ రేపు అంతా ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు కాబట్టి అందులోనే సార్ వాల్యూ కూడా చెక్ చేసుకొని కొనుక్కోవాల్సిన బాధ్యత వినియోగదారుని మీదే ఉంది.
0: అవునండి,
1: బాగుంది, మంచి విషయం అండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఛార్జింగ్ పెట్టి మొబైల్ వాడడం చాలా చోట్ల అక్కడక్కడ ఘటనలు జరుగుతున్నాయి పేలిపోయిందని, అలాంటి విషయాల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వివరిస్తాను.

0: ఎప్పుడైనా కానీ మొబైల్ కాల్ ఏదైనా వచ్చినప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఛార్జింగ్ చేస్తున్నాం అనుకోండి, ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్ ఛార్జ్ అవుతున్నప్పుడు మొబైల్ అనేది హీట్ అనేది ఎక్కడం జరుగుతుంటుంది, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి అందులో. దాంతో పాటుగా ఇప్పుడు మనకి కాల్ వచ్చింది అనుకోండి, ఆ కాల్ కూడా మనం మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు అది మొబైల్ మళ్ళీ ఇంకా హీట్కి అవకాశం ఉంటుంది.
1: రెండు పనులు
0: సో సో దానివలన ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన ఎప్పుడైనా కానీ ఛార్జ్ను డిస్కనెక్ట్ చేసి మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడం శ్రేయస్కరం.
1: దీంతోపాటు నేను ఒక ప్రాంతం నుంచి కొత్తగా ఒక ప్రాంతానికి స్థానభ్రంశం అవ్వాల్సి వచ్చింది, అది ఉద్యోగరీత్యా కావచ్చు చదువురీత్యా కావచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఏదైతే సిమ్ సర్వీసెస్ వాడుతున్నానో ఆ కంపెనీ సిగ్నల్స్ లేవని చాలామంది కంప్లైంట్ వచ్చి అక్కడ ఏవైతే బాగున్నాయో దానికి మారిపోతుంటారు.
0: అవునండి.
1: పోర్ట్ 3 ద్వారా అది మీకు తెలిసే ఉంటుంది.
0: అవునండి.
1: అలా మారడం శ్రేయస్కరమేనా? మీరు అన్నట్టు తక్కువ స్ట్రెంత్ ఉన్నది మాట్లాడకూడదు కాబట్టి మరి మారడమే శ్రేయస్కరం అంటారు.
0: అవునండి. ఎప్పటికైనా కానీ సిగ్నల్ మంచిగా ఉందంటే మీరు ఈ రోజులలో ఏంటంటే ఏ ఆపరేటర్ కానీ మనం పోర్ట్ అవుట్
1: అయిపోవచ్చు.
0: సో ఇమీడియట్ గా మనకు వితిన్ 3-4 డేస్లోనే అది మళ్ళీ మనకు వచ్చేస్తుంది నెంబరు. సో ఆటోమేటిక్ ఆపరేటర్ నుంచి మనం ఆన్ చేసుకోవచ్చు. సో కాబట్టి పోర్ట్ అవుట్ అవడం శ్రేయస్కరం అండి.
1: బాగుంది శ్రవణ్ కుమార్ గారు. ఇంకా ఈ రేడియేషన్ తాలూకు ప్రజల్లో ఉన్న అపోహలు భయాలు పోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తరఫున మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
0: మేము ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అన్ని ప్రాంతాల్లో, ఎక్కడ వెళ్తే అక్కడ, ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా, సొసైటీస్లో కూడా కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే అపోహకు కారణం ఏంటంటే యూట్యూబ్లలో కానీ తర్వాత డిఫరెంట్ వెబ్సైట్లలో చూస్తుంటారు కదా, ఏదో రాస్తుంటారు ఎవరో, అది యాక్చువల్గా లీగల్గా ఉండేది కాదు, అది లీగల్ వ్యాలిడ్ కాదు. అది ఏదో రాస్తుంటారు కానీ యాక్చువల్గా లీగల్గా అంటే చెప్పగలిగే వాళ్ళం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళం. సో ఎందుకంటే మేము అవి పాటిస్తున్నాము, ప్లస్ WHO కానీ ICNRP ఏవైతే నిర్ణయించిందో వాటి ప్రకారం మేము పాటిస్తూ టెలికామ్ ఆపరేటర్స్కు లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడే అవన్నీ కండిషన్స్ పెట్టి ఆ లైసెన్స్ మీద ప్రకారం మేము వారికి ఇన్స్పెక్షన్ కూడా చేస్తుంటాము, ఆడిట్ చేస్తుంటాము, వాటికి లోన్ ఉన్నాయా లేవా అనే సిగ్నల్స్, ప్లస్ వాళ్ళు ఏదైనా కొత్త టవర్ పెట్టినప్పుడు వాళ్ళే సెల్ఫ్ సర్టిఫికేట్ అనేది ఒకటి సబ్మిట్ చేస్తారు, అందులో అక్కడ ఎంత ఉంది రేడియేషన్ అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేస్తారు అప్పుడే. మేమైతే ఎప్పుడైతే మళ్ళీ టెస్ట్కి వెళ్తాము, వెళ్ళినప్పుడు దాని ప్రకారం చూస్తాం అక్కడ ఎంత ఉంది ఏం కథ అనేది చూసేసి అది ఓకే ఉంటే సర్టిఫై చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు చెప్పేస్తాం, ప్లస్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తాం తర్వాత. సో అందుకే మేము ఎక్కడైనా సరే ఏవైనా సరే సపోజ్ అదే కాకుండా మాకు ప్రజల నుంచి కంప్లైంట్ కూడా వస్తున్నాయి, సిగ్నల్ ఎక్కువ ఉంది ఇక్కడ అని వస్తుంటాయి, MP ద్వారా వస్తుంటాయి, త్రూ MLA ద్వారా వస్తుంటాయి, ఈవెన్ తరంగ సంచార పోర్టల్ అనేది ఉంది దానిలో కూడా రైజ్ చేస్తుంటారు. సో దాని ప్రకారం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మేము వాళ్ళతో మాట్లాడి మేము ఎప్పుడు రావాలి చెప్పండి మీ దగ్గరికి వచ్చి మేము టెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఉన్న టైంలో వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ అంటే అక్కడక్కడ టెస్ట్ చేస్తాం, వాళ్ళ ఇంటి లోపల కానీ ఇట్లా బెడ్రూమ్లో కానీ లేదా కిచెన్లో కానీ లేదా ఈవెన్ వాళ్ళ బిల్డింగ్ పైన కానీ వాళ్ళకు మెజర్ చేసి చూపిస్తాం, చూపించి వాళ్ళకి నమ్మకం కలిగించి మళ్ళీ ఆ అపోహను తొలగించడానికి ప్రయత్నం చేస్తాం.
1: బాగుంది శ్రవణ్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే ఔత్సాహికుడు ఎవరైనా నాకు అనుమానంగా ఉంది నా ఇంటి దగ్గర రేడియేషన్ ఎక్కువ ఉందేమో అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ దృష్టికి తీసుకురావాలన్నా పోర్టల్ పేరు చెప్పారు తరంగ్ సంచార్.
0: తరంగ్ సంచార్ పోర్టల్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు పొందుపరచారండి. ఆ పోర్టల్లో ఈ రేడియేషన్ రిలేటెడ్ అంత ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఉంటుందండి అందులో. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అంటే పర్టికులర్ ప్లేస్ లో టవర్ ఉందా లేదా, నా ప్లేస్ సపోజ్ మా విలేజ్ ఉంది అనుకోండి, ఆ విలేజ్ లో టవర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి మనం దానికి సంబంధించిన ల్యాండ్లైన్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ విలేజ్ లో టవర్ ఉందా లేదా తెలుస్తుంది, ప్లస్ దానిలో రేడియేటెడ్ వాల్యూ ఎంత ఉంది, సర్టిఫైడ్ వాల్యూ, ఆడిటెడ్ వాల్యూ ఎంత ఉంది చూపిస్తుంది, అది ఓకేనా కాదా అని కూడా చాలా కనపడుతుంది మనకు తెలుస్తుందండి. సో అంతేకాకుండా ఇప్పుడు ఎవరికైనా రేడియేషన్ టెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు తరంగ సంచార పోర్టల్లో లాగిన్ అయి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వాళ్ళు వాళ్ళ ఏరియా ఏది ఉంటుందో ఆ ఏరియాలో ల్యాండ్లైన్స్ ఎంటర్ చేసేసి ఎంటర్ చేసినప్పుడు అది ఏమడుగుతుందంటే డబ్బులు కట్టమని అడుగుతుంది, 4,000 రూపీస్ దానికి ఫీ ఉందండి.
1: అంటే లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి,
0: ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు చేయడం ఇబ్బంది
1: అవుతుంది.
0: సో అందుకొరకే 4,000 రూపీస్ కట్టి వాళ్ళు సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్ గా మాకు ఒక
1: టికెట్ రైజ్
0: అవుతుంది. సో దాని ప్రకారం మేము వితిన్ 7 డేస్ లో వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి ఆ సిగ్నల్ మెజర్ చేసి వాళ్ళ ముందే మెజర్ చేస్తాం, చూపిస్తాం వాళ్ళు, చూపించి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత దానిలో మెయిల్లో రిప్లై కూడా ఇస్తాం. సో ఇన్ దిస్ వే వి ఆర్ ఏబుల్ టు సాల్వ్ దేర్ డౌట్స్.
1: బాగుంది శ్రవణ్ కుమార్ గారు. మీరు చెప్పినట్టుగా మనిషి మనుగడ కోసం అభివృద్ధిలో భాగంగా సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారు. దీంట్లో ఈ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్, ఆ రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమని ప్రజల్లో ఉన్న

0: అపోహ అపోహేనని, అది నిజం కాదని, నిజంగా ఇంకా ఎవరికైనా అనుమానాలుంటే వాటిని నివృత్తి చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఒక రుసుముతో తమ ప్రాంతంలో ఉన్న రేడియేషన్ విలువని తెలుసుకోవడానికి తరంగ్ సంచార్ పోర్టల్ ద్వారా ఎవరికైనా అనుమానాలుంటే వాటిని తీర్చుకోవచ్చని శ్రవణ్ కుమార్ గారు తెలియజేశారు. అలాగే మొబైల్ ఫోన్ కొనేటప్పుడు సార్ వాల్యూ చూసుకొని వినియోగదారు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. సిగ్నల్ స్ట్రెంగ్త్ని కూడా దృష్టిలో ఉంచుకొని మొబైల్ ఫోన్ వాడాలి. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు అస్సలు వాడకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి శ్రోతలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత మనుగడ వైపు, అభివృద్ధి వైపు పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి శ్రోతలకు మంచి విషయాలు తెలియజేసే శ్రవణ్ కుమార్ గారు ధన్యవాదాలు, నమస్కారం అండి.
1: ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

0: ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన మొబైల్ టవర్స్ నుంచి వెలువడే రేడియేషన్పై అపోహలు అనుమానాల నివృత్తి అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శ్రవణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గుప్పిశెట్టి.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

వెల్కమ్ బ్యాక్ లిజినెస్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, జనరంజని వింటున్నారు. సో మరి ఇవాళ మన జనరంజనిలో మీ ఫేవరెట్ పాటలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. సో మరి ఇవాళ మన జనరంజని మాత్రం కొంచెం డిఫరెంట్గా, ఈ మధ్య రిలీజ్ అయినటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలు మీరు వినాలనుకుంటున్నారా? అయితే 0402324082కి వాట్సాప్ పంపించండి మీరు వినాలనుకునే పాట. అండ్ మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, మీ పేరు మీ ఊరు టైప్ చేసి 0402324082కి వాట్సాప్ పంపించేసేయండి. సో మరి మొదటిగా నేను మీ అందరి కోసం పెద్ద సినిమాల నుంచి ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. అండ్ ఇవాళ మన జనరంజన్ కార్యక్రమంలో లేటెస్ట్గా విడుదలైనటువంటి సినిమాల నుంచి

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షిత.

0: తంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: గుడ్ మార్నింగ్ లిజనర్స్. మరి ఇప్పుడిప్పుడే రేడియో ట్యూన్ ఏం చేసేసి మన ప్రోగ్రామ్ వింటున్నటువంటి శ్రోతలందరికీ వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మనకు బాగా నచ్చినటువంటి పాటను వింటూ మన డేని స్టార్ట్ చేస్తే ఆ డే మొత్తం యాక్టివ్గా ఉంటుందని అంటారు. మరి అలాంటి పాటలు మీ లిస్ట్లో ఏవైనా ఉంటే 0402324052కి వాట్సాప్ చేయండి అని చెప్పేసి మెసేజ్ చేశాను. సో మరి నెక్స్ట్ మన జనరంజనికి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేము ప్రతిరోజు జనరంజని కార్యక్రమం తప్పకుండా వింటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మరి ఈరోజు మాకోసం జనరంజని కార్యక్రమంలో పుష్ప 2 సినిమాల నుంచి పాటను వినిపించండి అంటూ ఎర్రగడ్డ నుంచి సౌజన్య శ్రీనివాస్, మిహిర, అన్వేషిక మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేశారు. అలాగే పుష్ప 2 సినిమాల నుంచి మాకోసం ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట వినిపించండి పుష్ప 2 సినిమాల నుంచి అంటూ మెసేజ్ చేశారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్యాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృష్ణాచారి మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్. మరి వారందరి కోసం శ్రేయా ఘోషాల్ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం జనరంజనిలో.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, జనరంజని కార్యక్రమంలో లేటెస్ట్ పాటలు వింటున్నాం. మరి మీకు బాగా నచ్చినటువంటి ఈ మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటను వినాలనుకుంటే 0402324052కి వాట్సాప్ మెసేజ్ చేయండి అని చెప్పేసి మెసేజ్ చేయని అడిగాను. సో మరి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. మూర్తి మంగమ్మ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట మనశంకర్ వరప్రసాద్. సో మరి మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు కలిసి నటించినటువంటి ఈ సినిమాల నుంచి మీసాల పిల్ల పాటను మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు పుట్టపాక నుంచి తిరుమలయ్య, ఆదిత్య మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారందరి కోసం ఉదిత్ నారాయణ్ మరియు శ్వేతామోహన్ కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం జనరంజనిలో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆఫీసుకి కాలేజీకి వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పకుండా గేర్ మార్చాల్సిన టైం అవుతుంది. ఎందుకంటే ఇంకొంచెం లేట్ అయితే మాత్రం మీ ఆఫీసులకి మీ కాలేజెస్కి లేదా ఏ పని మీద అయితే బయలుదేరుతున్నారో ఆ టైం కాస్త లేట్ అయిపోతుందన్నమాట. సో తొందరగా మీకున్నటువంటి మీ పనులని క్లోజ్ చేసేసుకుని వెంటనే ఆఫీస్కి బయలుదేరండి అని చెప్పేసి అంటోంది క్లాక్. సో మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి లిజనర్స్ ఎవరంటే మరి ప్రేమ్ కుమార్, శ్రీలత, భవ్యశ్రీ, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, మనోజ్ కుమార్, భానుశ్రీ వీళ్ళందరూ మరి రంగస్థలం సినిమాల నుంచి రాహుల్ సిబ్లిగంజ్ పాడినటువంటి పాటను మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. సో మరి దుర్గానగర్ జియాగూడ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారనమాట. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటలు మీ అందరి కోసం వినిపిస్తాను. సో మరి ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మీకు బాగా నచ్చినటువంటి లేటెస్ట్ పాటలు వినాలనుకుంటే 0402324082 కి వాట్సాప్ పంపించండి.

దేవిష్ ప్రసాద్ కంపోజ్ చేసినటువంటి పాట రంగస్థలం సినిమాల నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడినటువంటి బ్లాక్ బస్టర్ పాట విన్నారు జనరంజని కార్యక్రమంలో. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల నుంచి మాకోసం వామ్మో వాయో పాట వినిపించండి అంటూ కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానందం గౌడ్, సత్యమ్మ, శ్రీధర్, విజయలక్ష్మి, నయోమి, సంతోష్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పాటను కోరుతున్నారు. అలాగే ఇదే పాటని వినాలనుకుంటున్నటువంటి లిజనర్ ఉమ్మడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ్ బాను జైనుద్దీన్, అబేద, ఆయేష మరి వారు రిక్వెస్ట్ చేసినటువంటి ఈ పాట. యూకే స్వాతి రెడ్డి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం జనరంజనిలో.

ఎస్ దసు మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, మరి జనరంజని కార్యక్రమంలో లిజనర్స్ వాట్సాప్ ద్వారా కోరినటువంటి బ్లాక్ బస్టర్ పాటలు విన్నారు కదా. మరి స్టూడియోలో సమయం 8 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

0: सुप्रसिद्ध रथ यात्रा आज से शुरू। अमेरिका ने होर्मुज जल डमरू मध्य में जहाजों की सुरक्षित आवाजाही के लिए ईरान पर फिर हमले किए। अर्जेंटीना फीफा फुटबॉल विश्व कप के फाइनल में पहुंचा, दूसरे सेमीफाइनल में इंग्लैंड को 2-1 से हराया। फाइनल में रविवार को स्पेन से खेलेगा और भारत और इंग्लैंड के बीच दूसरा एक दिवसीय अंतर्राष्ट्रीय क्रिकेट मैच आज शाम कार्डिफ में। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరంతవరకు సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు విన్నారు ఢిల్లీ కేంద్రం నుంచి. జనరంజని శ్రోతలు ఫోన్ కాల్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు శుభోదయం. ఈ ఉదయం హాయైన పాటలతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలేయాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి, ఇది మన జనరంజని. హలో, గుడ్ మార్నింగ్. జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేము రామడుగు మండలం నుంచి ముత్యన్న మాట్లాడుతున్నాం.
0: ముత్యన్న గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్.
0: సో చెప్పండి, రోజు ఏ పాట కోరుకుంటారు?
1: వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమా నుంచి ఏదైనా మంచి సాంగ్.
0: ఖచ్చితంగా ప్లే చేస్తామండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: జగిత్యాల జిల్లా వెల్లుంబెల్లి నుండి జాప భూమేశ్వర్.
0: భూమేశ్వర్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారా?
0: మేము చాలా బాగున్నాం భూమేశ్వర్ గారు. సో ఈరోజు జనరంజన్ కార్యక్రమంలో ఏ పాట వింటారు?
1: రాజేంద్రుడు గజేంద్రుడు నీది వెన్నెల జాబి.
0: మీరు కోరుకున్న పాటని తప్పకుండా ప్లే చేస్తాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: గుడ్ మార్నింగ్, జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఖమ్మం నుంచి నీలోఫర్ అండి.
0: నీలోఫర్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
0: మేము చాలా బాగున్నామండి. సో నీలోఫర్ గారు చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు జనరంజన్ లో?
1: సార్ నాకు లాహిరి లాహిరి లాహిరి చిత్రంలో ఓహోహో చిలకమ్మ పలికే ఓ పంచదార చిలకమ్మ ఆ పాట కావాలి సార్. పాట పల్లవి కంటే చరణాలు అద్భుతంగా ఉంటాయి సార్, నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం.
0: తప్పకుండా ప్లే చేస్తాను నీలోఫర్ గారు, మీరు కోరుకున్న పాటని. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో, గుడ్ మార్నింగ్. జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: దస్తగిరి అండి. నా పేరు కడప జిల్లా పొద్దుగు సార్.
0: దస్తగిరి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. మీరు సార్?
0: మేము చాలా బాగున్నామండి. సో ఈరోజు జనరంజన్ లో ఏ పాట వింటారు?
1: రాజసింహం దాసగిరి సార్. దాంట్లో నుంచి దాయి దాయి దాయి దాక్షాయని చీరకు తాళలు చింతామని ఆ సాంగ్ సార్.
0: తప్పకుండా ప్లే చేస్తామండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

ఈ ఉదయం పాటలతో ఎంతో హాయిగా గడిచింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం. అందరూ ఇష్టపడే మన జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల

0: వరాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: శ్రోతలకు ఒక గమనిక, ప్రతి గురువారం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 100.8 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా. ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారితో శ్రోతలు సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324085252, 0402324085853, 0402955092 ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు అవుతోంది. ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు వింటారు.
1: చిత్రలోక్ కార్యక్రమే వక్త్ హో గయా హై ఛోటే సే అంతరాల్ కా తురంత హాజర్ హోతే హై.

0: ये था आज के फनकार कार्यक्रम, जो केंद्रित था अभिनेत्री कैटरीना कैफ पर। शोध, आलेख और स्वर यूनुस खान, प्रस्तुतकर्ता रमेश गोखले।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని, సంప్రదాయాలను చాటి చెప్పే బోనాల పండుగ వేడుకలు హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు గోల్కొండ జగదాంబిక అమ్మవారి పూజలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ లంగర్ హౌస్ ఎక్స్ రోడ్ వద్ద ఈ పూజల్లో పాల్గొంటారు. ఇంధన ఎగుమతి పన్నులపై కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని సవరించింది. డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 15.50 రూపాయలు పెంచగా, ఏటీఎఫ్ ఎగుమతులపై సుంకాన్ని లీటర్కు 14.50 రూపాయలు పెంచారు. అదే సమయంలో పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 2.50 రూపాయలు తగ్గించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈ సవరించిన రేట్లు ఈరోజు నుండి అమల్లోకి వచ్చాయి. ఈరోజు పవిత్రమైన జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వైభవోపేతమైన ఊరేగింపులో మహాప్రభు శ్రీ జగన్నాథుడు, చక్రరాజ సుదర్శనుడు, బలభద్రుడు, దేవి సుభద్రలతో కలిసి భక్తులను దర్శించుకోవటానికి బయటకు వస్తారని రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రథయాత్రను భారతదేశపు చిరకాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి కోసం 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 2 ఎలివేటెడ్ హైవే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారణాసిలో రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి, రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, హరిత ఇంధన పరివర్తన, ఆవిష్కరణ, సాంకేతికత, అనుసంధానం, రక్షణ, భద్రత, ప్రాంతీయ ప్రపంచ సమస్యలు, అలాగే ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు వంటి రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్, బెల్జియం అంగీకరించాయి. భారత్ బెల్జియం వ్యూహాత్మక చర్చల మొదటి సమావేశం నిన్న బ్రసెల్స్లో జరిగింది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, బెల్జియం ఉప ప్రధాని మ్యాక్సిమ్ ప్రివోట్ సహాధ్యక్షత వహించారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాలలో వడగాలుల పరిస్థితులు ఉంటాయని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

వెల్కమ్ బ్యాక్ లిజినర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సో మరి ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం వినబోతున్నాం 2006 సంవత్సరం నుంచి 2010వ సంవత్సరం మధ్య విడుదల

లేనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి మీకు బాగా ఇష్టమైనటువంటి పాటలు ఉంటే కనుక 0402324085 2కి వాట్సాప్ పంపించండి. సో మరి 2006 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు ఉన్నటువంటి సినిమాల్లోని పాటలు ఇవాళ మన ఎవర్గ్రీన్ హిట్స్లో విందాం. సో మరి ఫస్ట్గా నేను మీ అందరి కోసం వినిపిస్తున్నాను మరి చక్రి గారు సంగీతం సమకూర్చినటువంటి దేశముద్రు. మరి ఈ సినిమాల నుంచి చక్రి కౌశల్య కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్గ్రీన్ హిట్స్లో.

మండలం నుంచి గంగు మహేంద్ర, నాగలక్ష్మి, గన్విత్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట చింతకాయల రవి సినిమా నుంచి బాగుందే బాగుందే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నందిపేట నుంచి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంష్, మరి వారి కోసం విజయప్రకాష్ హన్సిక కలిసి పాడినటువంటి ఈ పాట చింతకాయల రవి చిత్రం నుంచి, శంకర్ ఎసాన్ లాయ్ సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, అండ్ నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను దోస్తో. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట్ల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్ దోస్త, మరి విజయ్ ప్రకాష్ అండ్ హన్సిగా కలిసి పాడినటువంటి పాట జల్సా మూవీలో నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ లో విన్నారు. అండ్ ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సినిమా నుంచి పాటలు వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ మరి మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఫిర్జాది కూడా నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్ మెసేజ్ చేశారు. సో మరి వారు వినాలనుకుంటున్నటువంటి పాట జల్సా మూవీలో నుంచి మై హార్ట్ ఈస్ బీటింగ్ అనే పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అండ్ అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుంచి పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్ మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారి కోసం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేస్తున్నటువంటి జల్సా సినిమాల నుంచి కేకే పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో జల్సా మూవీల నుంచి కేకే పాడినటువంటి పాట విన్నారు. అండ్ ఎస్, బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో. 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఉన్నాయా? అయితే 0402324085 2కి వాట్సాప్ పంపించండి. అండ్ నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, వలిగొండ మండలం గొల్లనేపల్లి గ్రామం నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, తనూజశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు వారు కోరుతున్నటువంటి పాట పోకిరి సినిమాల నుంచి మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి ఢోలే ఢోలే పాటను మా కోసం వినిపించినట్టు మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తున్నాను. సో మరి మీ అందరి కోసం రంజిత్ సుచిత్ర కలిసి పాడినటువంటి పాట పోకిరి సినిమాల నుంచి బ్లాక్ బస్టర్ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎస్ దోస్తం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ అండ్ నేను మీ అర్జెషిని మాట్లాడుతున్నాను. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 2006 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి ఉజ్వల. సో మరి వారు వినాలనుకునే పాట అష్టాచెమ్మ సినిమాల నుంచి శ్రీకృష్ణ పాడినటువంటి పాటని వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అండ్ చాలా తక్కువ సార్లు ప్లే చేసినటువంటి పాట మీ అందరి కోసం. సో మరి మీకు కూడా ఎవర్ గ్రీన్ హిట్స్లో మీ ఫేవరెట్ పాటలు వినాలనుకుంటే 0

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనైన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా, అంటే గురువారం ఇవాళ ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్య హలో డాక్టర్ కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారితో శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324-0852, 0402324-0853, 0402955-0923.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ గజ్వేల్ నుంచి వెంకటేష్ గారు సుగుణ

రామ్ ప్రసాద్ రామ్ చరణ్ మెసేజ్ చేశారు. సో మరి వారు ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో వినాలనుకునే పాట అదూర్ సినిమాల నుంచి చంద్రకళ పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. సో మరి హరిహరన్ మరియు రీటా కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం అదూర్స్ చిత్రం నుంచి.

எஸ் தோஸ்தோ, மேரு மின்டனார் ஆகாசவாணி விவித பாரதி கேந்திரம். தரதரால தரகனி ஆனந்தம் அலரించే సంపూర్ణ వినోదం. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం అంటే ఈరోజు 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల మధ్య ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమంలో ఈరోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారితో శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0903 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి క్యాన్సర్ వ్యాధి పట్ల మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

0: హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి స్టూడియోలో సమయం 10:51. సడన్ గా వాయిస్ చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా?
2: ఇంకా 10 నిమిషాలు టైం ఉంది.
1: అంటే ఆ 10 నిమిషాల ముందర ఒక్కసారి అందరికి మరోసారి గుడ్ మార్నింగ్ చెప్పేద్దాము నేను కూడా అని చెప్పి జాయిన్ అయిపోయాను. నేను మీ రేడియో సఖి అనుపమ వచ్చేసాను ఈ రోజు సూపర్ హిట్ షోస్ తీసుకొని.
2: అంటే ప్రోగ్రామ్ సినిమాకి ముందు ట్రైలర్ వస్తుంది కదా, షో స్టార్ట్ అయ్యే ముందు ఇది ట్రైలర్
1: అన్నమాట.
2: సో అనుపమ గారు, ఇవాళ మన గుర్తుకొస్తున్నాయి, ఏం గుర్తు చేస్తున్నారు?
1: అది ఇప్పుడే చెప్తే క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ కదా. సో 11 గంటల వార్త ప్రసారం తర్వాత 11:03 వివిధ్ భారతి వింటే కానీ తెలీదు, పసందైన పాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం
2: అలరించే సంపూర్ణ వినోదం అండ్ మన షో కంటిన్యూ అవుతుందమ్మా, ఇంకా లేవనవ్వలేదు. సో ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మన షోలో మనం 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి లిజనర్స్ ఎవరంటే మాత్రం వరంగల్ కాశీబుగ్గ నుంచి రామచంద్రం, సుమతి, నాగరాజ్, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. వారు కోరుతున్నటువంటి పాట 2009 విడుదలైనటువంటి ఆర్యా 2 సినిమాల నుంచి కునాల్ గాంజావాలా పాడినటువంటి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీకోసం ప్రసారం చేస్తున్నాను, విని ఎంజాయ్ చేయండి.

ఎవర్గ్రీన్ హిట్స్ విన్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందించే గడువును 3వ తేదీ వరకు పెంచింది. తొలుత ఈ గడువు 24 వరకే ఉంది. యూరియా సబ్సిడీ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సబ్సిడీ కొనసాగింపు నిర్ణయం వల్ల తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు మేలు జరుగుతుందని చెప్పారు. సీతమ్మసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టుకు

0: పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా లభించేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పచ్చని పర్యావరణాన్ని అందించాలంటే చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన బాధ్యత పెంపొందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రకృతిని కాపాడే ఉద్యమంలో గురుకుల విద్యార్థులు ముందుండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, నాయకత్వ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ లాంచ్ గర్ల్స్ సంస్థతో కలిసి నిర్వహించిన 5 రోజుల కెరీర్ రెడీనెస్ బూట్ క్యాంప్ నిన్న ముగిసింది. ఈ కార్యక్రమంలో 4 జూనియర్ కళాశాలల నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 120 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిన్న అమరదీపంలో ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల క్షేత్రస్థాయి ఉద్యమకారులతో ముఖాముఖి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మోతే శోభన్ రెడ్డి, ఎస్ రాములు నాయక్ తదితరులు పాల్గొని పలువురు పోరాట యోధుల సలహాలను, సూచనలను, నాటి ఉద్యమ ఆధారాలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్ను 15 జూలై నుంచి అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ గడువు దాటినా ఇంకా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. పథకం అమలుకు ఇప్పటి వరకు మార్గదర్శకాలు కూడా విడుదల చేయకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు. శ్రోతలందరికీ ఒక గమనిక. ఈరోజు 2:15 నుంచి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన స్టూడియోకి రాబోతున్నారు. క్యాన్సర్ వ్యాధి చికిత్స, దీనికి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి వీరు మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా మాట్లాడండి, ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 0403240852 2024085359 5359 5293. ఇవి మా ఫోన్ నంబర్స్ ఈ రోజు 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ ప్రసారంలో మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి. 12 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 12:05 ఆషాఢ మాస వైశిష్టం ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి వివిధ భారతిలో. 1:10 వార్తలు, అలాగే 1:20 షో టైం. 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నావో తెలుసా? సుశీల గారిలా అచ్చంగా పాడేసిన బాల్యపు గుర్తులు, ఘంటసాల గారి ఎంగిలి పాటలు అన్నం పెట్టవన్న తండ్రి విధిలింపులు, నువ్వే కావాలి అన్న అగ్రనటులు. ఇంతకీ ఎవరి గురించి మనం మాట్లాడుకోబోతున్నావో తెలుసా?

ఆర్ఎస్ఆర్ మూర్తి గారు ముసరంబాగ్ నుంచి, అలాగే బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి సరిగ్గా ఊహించారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం వి రామకృష్ణదాస్. మనందరికీ రామకృష్ణ గారిగా సుపరిచితులు. శివశివ శంకర అన్న భక్తి పాట తక్కువ స్మరణకు తెప్పించే గొప్ప గాయకుడు. ఈరోజు నేపథ్య గాయకుడు రామకృష్ణ గారి వర్ధంతి. కొన్ని మాటలు, పసందైన పాటలు, వారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో

మరి మన శ్రోతలందరూ పాటలు వింటూ వెంటనే మెసేజెస్ పంపిస్తున్నారు. వేముల నరసింహరావు గారు ఎక్కడి నుంచి ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు, కానీ వారు ఏమంటున్నారంటే స్వర్గీయ రామకృష్ణ గారి గళమాధుర్యంలోని గీతాలు వినిపిస్తున్నందుకు అభినందనలు ఆకాశవాణికి అని. ధన్యవాదాలండి. మరి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం రామకృష్ణ గారికి, కానీ తండ్రేమో మగపిల్లవాడు చదివి ఉద్యోగం చేయాలి అన్న మాట విని సరే తండ్రి మాట వినాలి కదా అని బుద్ధిగా చదువుకునేవారట రామకృష్ణ గారు. ఇంట్లో చెల్లెళ్లకు అప్పట్లో సంగీతం నేర్పుతుంటే ఆసక్తిగా విని నేర్చుకొని స్కూల్లో పాడారు. చిన్నపిల్లవాడు కదా, గొంతు అచ్చం సుశీల గారిలో ఉంటే ఇదేంటి ఇది ఎవరి గొంతు సుశీల గారు పాడుతున్నట్టుంది అని హెడ్ మాస్టర్ గారు రూమ్ నుంచి బయటకొచ్చారట. వచ్చి నువ్వు పాడావా, చాలా బాగా పాడావు, ఇక నుంచి ఏ కార్యక్రమం జరిగినా స్కూల్లో నువ్వే పాడాలి అని మెచ్చుకున్నారు. ఇంకేంటి ఏనుగెక్కినంత ఆనందం, కానీ ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు. మరి దాని తర్వాత ఏం జరిగింది?

రాముడేమన్నాడో మనకు తెలియదు, కానీ రామకృష్ణ గారి తండ్రి గారు మాత్రం బుద్ధిగా చదువుకోమని చెప్పారని ఇందాక చెప్పేశాను కదా. కానీ రామకృష్ణ గారికేమో పాటలు పాడడం చాలా ఇష్టం. ఇలా తండ్రికి తెలియకుండా స్కూల్లోనూ, దాని తర్వాత బయట కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చే రామకృష్ణ

ఒకరోజు తండ్రి గారికి దొరికిపోయారు. ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా గదమాయించి అడిగారట తండ్రి. శివరాత్రి కదండి, ప్రోగ్రాం ఇచ్చాను అని మెల్లిగా నిజాయితీగా చెప్తే ఘంటసాల గారి ఎంగిలి పాటలు అన్నం పెట్టవు. డిగ్రీ చేయి, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయి, ఉద్యోగంలో చేరు, నువ్వు మగపిల్లాడివి, ఇల్లు చూసుకోవాలి అని బాగా తిట్టేశారట. ఏముంది, తిట్టాక ఎవరికైనా ఆనందంగా ఉంటుందో చెప్పండి. చిన్న బుచ్చుకొని దృష్టి అంతా చదువు మీద పెట్టేశారు రామకృష్ణ గారు. మరి ఇంతకీ సినిమాల్లోకి ఎలా వచ్చారు?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324085 2324085 3295 ఇవి మా ఫోన్ నంబర్స్ ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్.

పాటలో చెప్పినట్టు రామకృష్ణ గారికి కూడా ఏదో ఏదో పాట పాడాలి అని చెప్పి అనిపించేసిన డిగ్రీ చదువుతున్న రోజుల్లో, అంటే బీఎస్సీలో, ఒకసారి సారథి స్టూడియోస్లో ఒక ప్లేబ్యాక్ సింగర్ అవసరం వచ్చింది. చిన్న పాట పాడేసి వెళ్ళిపోమని తెలిసిన వారి ద్వారా అవకాశం. సరే, పాట పాడేసి కాలేజ్కి వెళ్ళిపోయారు. ఆ పాట అక్కినేని నాగేశ్వరరావు గారు వినడము, దాని తర్వాత పిలిపించి నాకు పాడతావా అని స్వయంగా అడగడం రామకృష్ణ గారి సినీ జీవితపు తొలి ద్వారం తెరుచుకుంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, వెంటనే ఒప్పుకోలేదట రామకృష్ణ గారు. అదేంటి మరి పాటలంటే అంత ఇష్టమో, స్వయంగా నాగేశ్వరరావు గారు ఆఫర్ చేస్తే ఒప్పుకోకపోవడం ఏంటి? ఏం జరిగి ఉంటుంది ఆలోచించండి, చెప్తాను కదా.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి నేపథ్య గాయకులు రామకృష్ణ గారిని, వారి వర్ధంతిని పురస్కరించుకొని. మరి అగ్ర హీరో అక్కినేని నాగేశ్వరరావు గారి పాటు ఆఫర్ చేస్తే ఒప్పుకోలేదని ఇందాక చెప్పాను కదా, జరిగిందేంటో తెలుసా? అప్పుడు అంటే ఆ సమయంలో రామకృష్ణ గారికి బీఎస్సీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి మనందరికీ తెలుసు కదా. సో వినమ్రంగా అన్నారట, ఇప్పుడు నేను పాడలేనండి, పరీక్షలున్నాయి అంటే నాగేశ్వరరావు గారు ఏమన్నారో తెలుసా, నేను చదువుకోలేదు కానీ చదివేవారంటే నాకెంతో ఇష్టం, సరే ఇది మార్చ్ కదా, మేలో ఖాళీగా ఉంటావా అంటే సరే అని చెప్పి వచ్చేసి పరీక్షలు రాసుకున్నారు రామకృష్ణ గారు. దాని తర్వాత ఈ పాట సంగతి కూడా మర్చిపోయారట, ఎందుకంటే చాలామంది ఉంటారు కదా నన్నేం పిలుస్తారులే అని మర్చిపోయారు. కానీ నాగేశ్వరరావు గారు మర్చిపోలేదు, మేలో ఫ్లైట్ టికెట్ పంపి మద్రాస్కి రప్పించుకుని వయసే ఒక పూలతోట తొలి పాటగా రికార్డింగ్ చేయించారు.

చాలా మంది శ్రోతలు మెసేజెస్ పంపిస్తున్నారు. రాంపురం నుంచి కట్ల సతీష్, అలాగే మూర్తి గారు ముసరంబాగ్ నుంచి మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా రోజుల తర్వాత రామకృష్ణ గారి గురించి మాటలు పాటలు వింటున్నామని. సరే, మరి ఇంతకీ రామకృష్ణ గారి తొలి పాట పాడాక ఏం జరిగిందో చెప్పనా? తర్వాత వెంటనే శోభన్ బాబు గారి చిత్రం జీవితంలో ఇక్కడే కలుసుకుందామనే పాట పాడించేశారట రమేష్ నాయుడు గారి సంగీత సారథ్యంలో. ఆయన ఒక్కటే మాట చెప్పారట రామకృష్ణకి, ఈ సినిమా పాట నీకెంత ముఖ్యమో నాకు కూడా అంతే, ఇండస్ట్రీలో మనిద్దరం నిలబడాలి అంటే ఈ చిత్రంతోటే అని చెప్పి చెప్పారట. ఈ పాట ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు, మరి ఆ పాట మనందరికోసం.

0: ఏం జరిగిందో తెలుసా? ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ ఎదుర్కొన్నారాయన. కానీ ఎన్నో పాటలు స్వయంగా మాస్టారు ఘంటసాల మాస్టర్ గారే అవకాశం వచ్చేటట్టు చేశారు అని వినయంగా చివరి వరకు చెప్పుకున్నారు రామకృష్ణ గారు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ జరుగుతోంది. తెలుగు వీరలేవరా పాట రికార్డింగ్ సమయంలో ఘంటసాల మాస్టర్ గారి ఫోన్ రామకృష్ణ గారికి. ఏం చేస్తున్నావు అని. అన్నం తింటున్నానండి అంటే ఏం తింటున్నావు అని చిలిపిగా అడిగారట ఘంటసాల గారు. ఏముందండి, కొబ్బరి పచ్చడి, బంగాళదుంప వేపుడు అని చెప్పి ఈయన జవాబు చెప్పారు. సరే, పాట రికార్డింగ్ ఉంది, మరి వస్తావా, నీ వాయిస్ నాకు చాలా అవసరం అని చెప్పి ఫోన్ పెట్టేశారట ఘంటసాల గారు. తీరా వెంటనే చేయికడుకుని బయలుదేరే టైంకి మళ్ళీ మరొకసారి ఫోన్ చేశారు. చూడు, నువ్వు వచ్చేటప్పుడు కాస్త పచ్చడి మెతుకులు తీసుకొస్తావా అని చెప్పి అడిగారట. నోటికి రుచి తప్పిపోతోంది రామకృష్ణ, కాస్త తీసుకొస్తే తిందామని, అంతకంటే ఏం లేదు అని చెప్పి అడిగితే కళ్ళనీళ్లతో ఆనందంతో తప్పకుండా తీసుకొస్తానని చెప్పి అన్నారట. అది ఘంటసాల గారికి రామకృష్ణ గారికి ఉన్న ఆత్మీయ అనుబంధానికి ఇదొక చిన్న నిదర్శనం మాత్రమే.
1: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

ఒక్కొక్క పాట ఒక్కొక్క అనుభవం నేర్పింది అంటారు రామకృష్ణ గారు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఒక సినిమాకి పాట పాడుతున్నారట. ఆ సందర్భంలో సంగీత దర్శకుడికి వీరి స్టైల్ నచ్చలేదు. నచ్చకపోవడంతో వారేం చేశారు, నెమ్మదిగా చెప్పకుండా అబే బాలేదు, మీరు పాడిన ఈ స్టైల్ నాకు నచ్చలేదు అని చాలా గట్టిగా 10 మంది ముందర అనే వరకు రామకృష్ణ గారు కూడా చాలా మనసు దెబ్బతిందట. ఇదేంటి ఈయన ఇలా అందరి ముందర అనేశారు అని చెప్పి, సరే క్షమించండి నేను ఈ పాట పాడలేనని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ హీరో గారి రిక్వెస్ట్ మీద పాడిన ఆ సంగీత దర్శకుడు ఏమన్నారో తెలుసా? ఒక సవాల్ విసిరారట, ఈ ఒక్క పాట వల్ల ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది అని. అప్పుడు జీవితంలో తన కెరీర్లోనే మొదటిసారి రామకృష్ణ గారు కూడా ఆ సవాల్ని స్వీకరించి ఏమన్నారో తెలుసా, ఈ పాట ఎంతో పేరు తెస్తుంది, మీరే చూడండి అని చెప్పి. ఇంతకీ ఏ పాట అది, వింటే పోలే, మనందరి కోసం ఒక మంచి పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రామకృష్ణ గారికి ఎన్టీ రామారావు గారితో గమ్మత్తైన పరిచయం జరిగింది. ఏమిందంటే, దానవీర సూరకర్ణ చిత్రంలో పద్యాలు చాలా మందితో పాడించినా అన్నగారికి మాత్రం రుచించలేదట. అప్పుడు సాలూరి రాజశ్రావు గారు అన్నారట, ఒక్కసారి రామకృష్ణ అనే పిల్లాడున్నాడు, పిలిపించి పాడించుకోండి అంటే రామారావు గారు అన్నారట, వారు నాగేశ్వరరావు గారికే కదా పాడతారు, మరి నాకు పాడతారా అనంటే తప్పకుండా పాడతారు అని చెప్పి పిలిపించారు. సరే, పద్యాలు అవన్నీ పాడిస్తున్నారు. మరి చిత్రం మధ్యలో ఏం జరిగిందంటే, పెండ్యాల గారు సంగీత దర్శకుడిగా ఎంట్రీ కొన్ని కారణాల వల్ల. అయినా కూడా రామకృష్ణ గారు పాడిన పద్యాలకు మంచి పేరు రావడంతో అటు ఎన్టీ రామారావు గారికి కూడా పాడడం మొదలుపెట్టారు రామకృష్ణ గారు. ఎవరికి పాడినా సరే ప్రతి పాట తన తొలి పాటగా పాడారు కాబట్టి ఇప్పటికీ కూడా ఇన్ని దశాబ్దాలు గడిచినా మనం వివిధ భారతిలో వారు పాడిన పాటలు వింటున్నాం.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: తనదైన శైలి ఘంటసాల గారి గళ్లంతో పోలి ఉన్న తన మార్కు చూపిన రామకృష్ణ గారు జులై 16, 2015లో క్యాన్సర్తో పోరాడి భౌతికంగా మనల్ని వదిలివెళ్లిపోయారు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూనే పటిష్టంగా తనదైన ముద్ర తెలుగు సినీ గీతాలలో వేసిన రామకృష్ణ గారి వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో వినమ్రంగా వారిని గుర్తు చేసుకున్నాం. నమస్కారం అంటోంది మీ రేడియో సఖీ అనుపమ.

శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం వార్తా ప్రసారం అనంతరం 12:05 ఆషాఢమాస వైశిష్ట్యం ప్రత్యేక కార్యక్రమం వింటారు. అలాగే మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మీ సందేహాలు తీర్చబోతున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 0402324085 2 2324085329 5059 23. స్టూడియో క్లాక్ లో సమయం 12:00 వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటల దాటి 5 నిమిషాలు. శ్రోతలందరికీ ఒక గమనిక. ఈనాటి మన కార్యక్రమంలో 12 గంటల 40 నిమిషాలకు పూరి జగన్నాథ రథయాత్రను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆషాఢమాస వైశిష్ట్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. సంస్కృతి సంప్రదాయాల పట్టుకొమ్మ భారతదేశం. సంవత్సరంలోని అన్ని నెలలకు ఎంతో ప్రాముఖ్యం, ప్రాధాన్యత. వీటితో పాటు పండగలు, పర్వదినాలు. మరి తెలుగు నెలలోని ఆషాఢం, ఈ ఆషాఢమాస వైశిష్ట్యం ఏంటో చెప్పడానికే ఈ కార్యక్రమం. శూన్యమాసం అనే ఆషాఢంలో శుభకార్యాలకు ముహూర్తాలుండవు. కాని ఇటు జగన్మాతను, అటు విష్ణుమూర్తిని భక్తిగా కొలిచేది ఆషాఢమాసంలో. ఈరోజు పూరిలోని జగన్నాథ రథయాత్ర. ఆ శ్రీ మహావిష్ణువుని జగన్నాథుడిగా మనందరికీ దర్శనమిస్తారు ఈరోజు. ఈరోజు అంటే ఆషాఢశుద్ధ విదియ రోజున స్వామి తన తోబుట్టులతో కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుండీచా మందిరానికి చేరుకొని మళ్లీ తిరిగి వస్తాడు. రథయాత్ర ఎంత అద్భుతమో, ప్రపంచవ్యాప్తంగా భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారో మనందరికీ తెలిసిందే.

ఆషాఢమాసం అనగానే తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాలు గుర్తుకొస్తాయి. బోనాలు అనగానే డప్పుల మూతలు, రంగు కాగితాలతో అమ్మవారి గుడిలో వేలాడదీసే తొట్టెలు, ఉయ్యాల అన్న పేరున్న పరికరాలు, పోతరాజుల విన్యాసాలు, పూనకాలు, ఓ అత్యంత శోభాయమానంగా అమ్మయిచ్చే దర్శనం, భక్తుల పరవశం. భాగ్యనగరానికే సరికొత్త కళ్ళ తీసుకువచ్చే బోనాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఎంత చెప్పుకున్నా తక్కువే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆషాఢమాస వైశిష్ట్యం ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మనం బోనాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బోనాలు ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా? కొందరు చరిత్రకారుల ప్రకారం కాకతీయ రాజుల సమయంలోనే ఆషాఢమాసంలో అమ్మకు అన్నపు రాసి పెద్ద కొండలాగా పోసి నైవేద్యం పెట్టేవారని, ఆరోగ్యాన్ని కాపాడి ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడమని కోరేవారని చెప్తారు. మరి మనందరికీ తెలిసిన కథ మరొక్కసారి చెప్పేసుకుందామా? 1813 అంటే 1813 ఆ సమయంలో భాగ్యనగరాన్ని ప్లేగ్ వ్యాధి కబలించడం మొదలుపెట్టింది. పిట్టల్లా అందరి ప్రాణాలు రాలిపోతున్నాయి. ఏం చేయాలో తెలియని ఆ విపత్కర పరిస్థితిలో ఆ సమయంలో సికింద్రాబాద్కు చెందిన సైనిక దళం ఉజ్జయినిలో పనిచేస్తున్నారు. అప్పన్న అనే సైనికుడు ఉజ్జయిని మహంకాళిని ప్రార్థించాడు. నీకు జాతర చేసి గుడి కట్టిస్తానమ్మా, మా అందరినీ బతికించు, చల్లగా చూడు అని. అలా అమ్మ కరుణించి వ్యాధిని తగ్గుముఖం పట్టించేట్టు చేసిందట. తర్వాత ఆ సైనిక దళం సికింద్రాబాద్కు తిరిగి రావడం, సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి పేరు మీద గుడి కట్టించి నాటి నుంచి బోనాలు జాతర జరుపుతున్నారట.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు ಕಾಲ್ ಚೇಯండి.
1: శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన శ్రోతలందరి సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324085223 2420853 2955093. ఈ రోజు మధ్యాహ్నం హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం 2:15 నుంచి 3 గంటల వరకు. ఆషాఢమాస వైశిష్టం గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇంతకీ బోనం అంటే ఏంటి? బోనం అంటే భోజనం. కొత్త మట్టికుండ లేదా ఇత్తడి కుండలో శుచిగా శుభ్రంగా అన్నం వండి కొన్ని ప్రాంతాలలో బెల్లం పరమాన్నం వండుతారు, మరికొందరు పసుపు అన్నం నివేదిస్తారు. ఈ అన్నప్రసాదం కుండపైన ప్రమిదతో దీపం పెడతారు. అసలు హైలైట్ ఏంటో తెలుసా? ఆ కుండను ఎంత అందంగా అట్రాక్టివ్గా అలంకరిస్తారో తెలుసా? పసుపు కుంకుమ బొట్లు పెడతారు, వేప కొమ్మలు అమర్చి ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తారు.

లంగర్ హౌస్ నుంచి శ్రవణ్ కుమార్ గారు మెసేజ్ పంపించారు. ఈరోజు ఇక్కడ బోనాలు ప్రారంభమయ్యాయి అని చెప్పి చాలా అభినందనలు అలాగే నమస్కారాలు మనమందరం తెలిపేసుకుందాము. మరి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక అయిన బోనాల పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈరోజు గోల్కొండ బోనాలు కూడా మొదలయ్యాయి. ఆషాఢమాసంలో బోనాల పండుగకు అమ్మవారు పుట్టింటికి వస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇంటికి వచ్చే ఆడపడుచును ఎంత ఆదరంగా చూసుకుంటారో

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు అంటే ఇప్పుడు 12:30 వార్తా ప్రసారం అనంతరం 12:40 పూరి జగన్నాథ్ రథయాత్ర పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం ఆషాఢమాస వైశిష్ట్యం కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిద్దాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్యదేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్యదేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సమావేశంలో దోవల్ మాట్లాడుతూ, బిమ్స్టెక్ సభ్యదేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాదాపు 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన, శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.
1: There is an urgent need for us to collaborate, take decisive actions for our mutual benefit, and find solutions through mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 22% of the world population.
0: అలాగే కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహించడానికి సభ్యదేశాల మధ్య బలమైన

0: సహకారం ఉండాలని చెప్పారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ ముప్పులు, సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్యదేశాలు ఇప్పటికే సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయని ఆయన చెప్పారు.
1: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building and economic security should continue to drive our collective efforts. For India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్లను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ బృందంలో ఫిక్కీ, సిఐఐ, అసోచామ్, ఇతర ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించడం, భారతీయ వ్యాపారాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుందనే అంశాలపై తాము చర్చించినట్టు గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరీలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండిచా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఊరికి తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు, భక్తుల ఈ పవిత్ర కలయిక ఒక అసమానమైన భావోద్వేగ భరితమైన క్షణమని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్య విలువలను ప్రతిబింబిస్తుందని, అన్ని భేదాలకు అతీతంగా ప్రజలను ఒకచోటికి చేరుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రథయాత్రను దేశం కాలాతీత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉజ్వలమైన వ్యక్తీకరణగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రథయాత్రతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. జగన్నాథుడు అందరికీ ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. హార్మోజ్ జలసంధిలో నౌకల రక్షణే లక్ష్యంగా ఇరాన్పై దాడులను ప్రారంభించినట్టు అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్పై దాడులను పూర్తి చేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ కీలక జలమార్గంపై టెహరాన్ పట్టును సడలించేందుకు అమెరికా సైనిక చర్యను మరింత విస్తరించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా

0: వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెహ్రాన్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్, కువైట్లతో సహా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బేటా వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కొత్త బేటా వెర్షన్లో ఐఆర్సిటిసి 4 ముఖ్యమైన మార్పులు చేసింది. ఇందులో అనవసరమైన పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ లేదా ఇతర చికాకు కలిగించే అంశాలుండవు. ప్రయాణికులు అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యతను ఒకేసారి చూసుకోవచ్చు. ఇది వేగవంతమైన చెక్అవుట్ ప్రక్రియను అందిస్తుంది. ఈ వెబ్సైట్ ఇకపై ప్రయాణికుల వివరాలను సేవ్ చేసి ఉంచుతుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి బుకింగ్లు సులభంగా చేసుకోవచ్చు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పీవీ సింధు చైనా క్రీడాకారిణి హాన్ యూయును వరుస గేమ్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ జంట తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిల ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్యదేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పూరి జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం వింటారు ఇప్పుడు. నిర్వహణ డాక్టర్ కె విజయ.

హరినామ సంకీర్తనం, హరిక్షేత్ర సందర్శనం కలికల్మష హారాలు కాగా, అలాంటి ఉత్కృష్ట హరి పుణ్యక్షేత్రాలలో ఒకటి పూరి. శ్రీచైతన్యులు ఈ పుణ్యక్షేత్ర సంసేవనంలోనే మునిగి తేలుతూ చివరకు సద్గతి పొందారు. పూరీ జగన్నాథస్వామి పేరు కాని, ఏటేటా జరిగే జగన్నాథ రథయాత్ర ప్రాచుర్యం కాని తెలియని భారతీయులు ఎవరూ ఉండరు. అయితే ఈ పూరీక్షేత్ర మహత్యం, అక్కడి అనేక ధార్మిక అంశాలు లోతుగా పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు తెలుస్తాయి. అటు ధార్మికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను ప్రాచీన భారతీయ సంస్కృతికి ప్రతీకిగా నిలిచిన ఈ పుణ్యస్థలానికి ఎన్నో పేర్లున్నాయి. ఉచ్ఛిష్ట క్షేత్రమని, పురుషోత్తమ క్షేత్రమని, శంఖక్షేత్రమని, శ్రీక్షేత్రమని, ఇలా ఎన్నో పేర్లున్నాయి. ఇలా రకరకాల పేర్లున్న ఈ క్షేత్రాన్ని నావికులు శ్వేతశిఖర దేవాలయంగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ విష్ణుమూర్తిని

జగత్తు మొత్తానికి నాథుడి అంటే జగన్నాథుడిగా శ్రీకృష్ణుని రూపంలో కొలుస్తారు. ప్రతి ఏటా జరిగే పూరీ జగన్నాథ రథయాత్రకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు యాత్రికులు వస్తూ ఉంటారు.

అన్నగారైన బలభద్రుడితోనూ చెల్లెలు సుభద్రతోనూ కలిసి ఉన్న జగన్నాథస్వామి విమానమందిరంలో దర్శనమిస్తాడు. సుమారు 1.5 గజాల ఎత్తు, 5 గజాల పొడవు ఉన్న రత్నవేదిక మీద జగన్నాథుని మూర్తి ఉంటుంది. రత్నవేదిక మీదే ఉత్తరంగా సుదర్శన చక్రం కనిపిస్తుంది. దానికి దక్షిణంగా జగన్నాథస్వామి, సుభద్ర, బలభద్రులు దర్శనమిస్తారు. బలభద్రుని మూర్తి శ్వేతవర్ణంలో ఉంటుంది. సుభద్రామూర్తి పసుపు రంగులో, జగన్నాథుని మూర్తి నీలవర్ణంలో ఉంటాయి. ఈ దేవతామూర్తులన్నీ దేవదారు చెట్ల కొయ్యతో చేసినవే. నడుం వరకు తీరీ తీరని అంగాలు ఉండేటట్టుగా చెక్కబడ్డ ఈ మూర్తులకు ఆయా నిర్ణీత రంగులు పూసి రంగులతోనే కళ్ళు ముక్కు ఏర్పరుస్తారు. బలభద్రుడు, జగన్నాథస్వామి, మధ్య సుభద్రామూర్తి ఉంటుంది. జగన్నాథస్వామికి కుడిపక్కన దారువుతోనే ముసలాకారంగా ఓ రూపాన్ని ఏర్పరిచి దానికి సుదర్శనమనే పేరు పెట్టారు. ఈ మూర్తులన్నీ గర్భగృహంలో ఉండేటప్పుడు పీఠం మీద మెత్తని తలగడలు వేసి వస్త్రాలంకారం చేసి ఉంచుతారు కనుక ఈ దేవతామూర్తులకు కాళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మూడు మూర్తులకు శిరస్సులో ఒక్కొక్క వజ్రం ఉంటుంది. రత్నమయమైన శిరోభూషణాలను మూడు మూర్తులకు అలంకరిస్తారు.

పూరిలో జరిగే ఉత్సవాల సంగతికొస్తే రథయాత్ర, చందనయాత్ర, స్నానయాత్ర ఇలా ప్రతి ఏటా ప్రధానంగా 24 ఉత్సవాలు జరుగుతాయి. వాటన్నిటిలోకి అత్యంత ముఖ్యమైనది, దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులను ఆకట్టుకునేది రథయాత్ర. ఏటా ఈ ఉత్సవం సాధారణంగా జూన్ జూలై నెలల్లో వస్తుంది. జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి మూర్తులను 3 పెద్ద పెద్ద రథాలపై ఉంచి వేల మంది ఆ రథాలను లాగుతూ స్వామిని గుండీచా మందిరానికి చేరుస్తారు. ఈ రథయాత్ర ఆషాఢశుద్ధ పాడ్యం నాడు ఇది జరుగుతుంది. ఏ ఏడాదికాయేడాది నిర్మించే కొత్త రథాలను 3 తీసుకొచ్చి సింహద్వారం దగ్గర పెడతారు. నిజానికి ఇలా 3 కొత్త రథాలను నిర్మించే పని అంతకుముందు కొన్ని నెలల క్రితమే మొదలైపోతుంది. పెద్ద పెద్దవైన ఈ 3 రథాలు సుమారు 40 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ఈ 3 రథాలలోకి జగన్నాథుని రథం అతిపెద్దది. మిగిలిన 2 రథాలు కాస్త చిన్నవి. జగన్నాథస్వామి రథాన్ని గరుడ ధ్వజమని, బలభద్రుని రథాన్ని తాళధ్వజమని, సుభద్ర రథాన్ని పద్మధ్వజమని పిలుస్తారు. ఈ రథాలను తయారు చేయటానికి దాదాపు 6 నెలల కాలం పడుతుంది. ఆషాఢశుద్ధ విదేనాడు దేవతామూర్తులను సింహద్వారం గుండా రథాల దగ్గరకు తీసుకువస్తారు. జ్యేష్ఠాభిషేకం దినంలాగానే ఆ రోజును కూడా తెరవెనక ఉండే దేవతామూర్తులను శబరవంశీయులే తీసుకువస్తారు. దేవతామూర్తుల హస్తాలకు, నడుముకు మెత్తలు పెట్టి

తాళ్లతో భద్రంగా కట్టి మూర్తుల చేతి కింద నడుము దగ్గర గుంపుగా తాము నిలిచి పట్టుకుని బ్రహ్మతాళాలు మృదంగ వాద్యాలు మోగుతుండగా గజగమనంలా ఎంతో ఠీవిగా హుందాగా లాఘవంతో ఆ దేవతామూర్తులను నడిపించి తీసుకువస్తారు. పూరీ మహారాజు ఈ ఉత్సవానికి ప్రత్యేకంగా విచ్చేస్తారు. జగన్నాథమూర్తిని రథంలోనే ఉంచగానే పూరీ మహారాజు ఆ స్వామికి దాసానుదాసుడిగా ప్రతిరథాన్ని శుభ్రం చేస్తాడు. పవిత్రమైన పన్నీరు చల్లుతారు. భగవంతుడి ముందు రాజు పేద అందరూ సమానులేనని తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయం చెప్పకనే చెబుతుంది.

ఇక ఆ తర్వాత కొయ్యతో చేసిన సారథి విగ్రహాలను ప్రతి రథం మీద ఉంచుతారు. మంగళవాద్య ఘోషతో జయ జయ ధ్వానాలు, ఆనంద నాట్య కోలాహలం మధ్య రథయాత్ర మొదలవుతుంది. ఏటేటా జరిగే ఈ మహోత్సవంలో పాల్గొనటానికి వచ్చే లక్షలాది యాత్రికులు ఈ రథాలను లాగుతారు. అది ఒక పుణ్యప్రదమైన కార్యమని భావిస్తారు. అందరూ కలిసి రథాలను లాగుతూ గుండీచాఘర్ లేదా గుండీచా మందిర్ ముంగిటకు చేరుస్తారు. గుండీచాఘర్ అంటే స్వామివారి ఉద్యాన గృహం అన్నమాట. పూరీ నుండి దాదాపు 1.6 కిలోమీటర్ల దూరంలో జనకపురంలో ఉంది. విశాలమైన రహదారి గుండా రథయాత్ర చేస్తూ దేవతామూర్తులను గుండీచాఘర్ దగ్గరకు చేర్చటానికి దాదాపు 1 రోజు పడుతుంది. రథంలో వచ్చిన జగన్నాథస్వామి, సుభద్ర, బలభద్రుల సమేతుడై ఈ గుండీచాఘర్లోని ఆలయంలో వారం రోజులపాటు కొలువుంటాడు. దశమి వరకు జగన్నాథస్వామి ఇక్కడే ఉంటాడు. ఆషాఢశుద్ధ దశమి సాయంత్రానికి రథాలు మళ్లీ ప్రధాన దేవాలయం సింహద్వారానికి చేరుతాయి. ఏకాదశి నాడు కూడా దేవతామూర్తులను రథం మీదనే ఉంచుతారు. ద్వాదశి నాడు ఆ దేవతా విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోకి తీసుకెళ్లి పెడతారు. ఈ ఉత్సవం వారం రోజులపాటు సాగి దేవతామూర్తుల తిరుగు ప్రయాణం పునరాగమనంతో ముగిసే వరకు పూరీపట్నంలోని ఇతర కార్యకలాపాలన్నీ దాదాపు స్తంభించిపోతాయంటే అతిశయోక్తి కాదు. అశేష జనవాళి ఆనందోత్సాహాలతో జరుపుకునే పెద్ద పండుగ ఇది.

0: మీరింతవరకు పూరీ జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ డాక్టర్ కె విజయ. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085 2 2 3 5 5 0 9 5 3 ఇవి మా ఫోన్ నంబర్స్. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతిలో ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?

0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: ఆషాఢమాస వైశిష్టం ప్రత్యేక కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఇందాక మనందరము బోనాల పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరుపుకునే బోనాలు తొలిగా గోల్కొండలో మొదలవుతాయి. ఈ రోజే దానికి నాంది. మరి ఈ నెలంతా గురువారం, ఆదివారం, మంగళవారం ప్రత్యేకంగా పూజలు చేస్తారు సింహవాహిని అమ్మవారు లాల్ దర్వాజా. ఈ గుడికి కూడా ఒక కథ ఉంది. అదేంటో తెలుసా? 1900 ప్రాంతంలో మూసీనది పొంగి నగరాన్ని, అంటే మన భాగ్యనగరాన్ని ముంచెత్తిందట. ఆ ఉపద్రవం నుంచి కాపాడమని అమ్మను వేడుకొని శాంతింపచేసి ఇక్కడ కూడా జాతర జరుపుతున్నారు. ఇక పోతరాజు అమ్మ సోదరుడిగా భావిస్తారు. ఉగ్ర రూపంతో ఉండే పోతరాజుని చూడడానికి అందరూ కూడతారు. ఈ పోతరాజు ఒక తాడులాంటి దాంతో తన వీపును కొట్టుకుంటూ ఉంటాడనమాట. అది కనుక మనకు తగిలిస్తే శుభం అని చెప్పి కూడా అనుకుంటారు. ఇక జాతర తెల్లవారి జరిగే రంగంలో అమ్మవారు ఎవరో ఒకరి ద్వారా భవిష్యత్ పలుకుతుందని అందరి నమ్మకం. శాస్త్రీయంగా కనుక మనం బోనాల గురించి మాట్లాడుకుంటే ఇది ఆషాఢమాసం అనేది ప్రకృతి పండగ. అలాగే వేప మండలు, పసుపు ముద్దలు ఎక్కువగా వాడే ఈ ఆషాఢ బోనాలలో క్రిమి సంహారకంగా ఇవన్నీ పనిచేస్తాయి. వానాకాలము, సీజన్ చేంజ్ అవుతుంది కదా, ఈ వానాకాలం వల్ల వచ్చే వ్యాధులకు చెక్ పెడతాయి ఈ వేప మండలు. జాతర సమయంలో అందరూ కలిసికట్టుగా ఒకే కుటుంబంలా పాటించే సాంప్రదాయాల వల్ల మనమంతా అమ్మ ముందర ఒక్కటే అన్న భావన కూడా

ఆషాఢమాస వైశిష్టం ప్రత్యేక కార్యక్రమంలో మనం ఆషాఢమాసంలో వచ్చే పండగలన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక ఆషాఢమాసంలో వచ్చే మరొక పండగ తొలి ఏకాదశి. ఉత్తరాయణ పుణ్యకాలం గడిచి దక్షిణాయనంలోకి వెళ్లబోయే సమయం ఇది. అందుకే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడే స్వామివారు మేల్కొంటారు. ఈ నాలుగు నెలలను చాతుర్మాస దీక్ష తీసుకొని గురువులు నియమనిష్టలు పాటిస్తారు.

ఆషాఢశుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా పండగ చేసుకుంటాం. మహాభారతాన్ని రచించిన వ్యాసుడు పుట్టిన ఈ పౌర్ణమిని గురు పౌర్ణమిగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా? జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుని గౌరవించుకోవడానికి. ఇలా మనం సమాజంలో అందరినీ కలుపుకుంటూ పరస్పర గౌరవాన్ని అందించుకోవడమే పండగల మూలసూత్రం.

ఇక ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. చేతులకు కొత్త అందాన్ని తీసుకొచ్చే గోరింటాకు వెనకాల కూడా ఒక కారణం ఉంది. వర్షాకాలంలో తేమ వల్ల కొన్ని చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఔషధ గుణాలున్న గోరింటాకును పెట్టుకుంటారు. ఇన్ని సుగుణాలు విశేషాలు ఉన్న ఆషాఢ మాసం నిన్ననే మొదలైంది. ఈ నెల రోజులు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతూ, మన సాంప్రదాయాలను గౌరవిస్తూ పాటిస్తూ, భగవద్ధ్యానం చేసుకుంటూ నిత్య జీవితం గడపడమే ఆషాఢమాస ప్రత్యేకత. నమస్కారం అంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 0402324 0852 2324 0853 2955 0923. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండకోటపై ఘనంగా ప్రారంభమైంది. కుమ్మర్లు జగదంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలి బోనాన్ని సమర్పించారు. రాష్టంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ది చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. రాష్టంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ప్రారంభమైంది. కుమ్మర్లు జగదాంబ మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కూడిన తొలి బోనాన్ని సమర్పించారు. రాష్ట ప్రభుత్వం తరఫున లంగర్ హౌజ్ నుంచి బంగారు బోనం బయలుదేరింది. మంత్రులతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా చైనీస్ స్నాచింగ్ పిక్ ప్యాకెటింగ్ నివారణకు హైదరాబాద్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల ఫోటోలతో కూడిన ప్రత్యేక బ్యానర్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆషాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభమైన సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు తెలంగాణ ఆత్మను చాటే మహోత్సవమని, ఇది కేవలం పండుగ మాత్రమే కాదని, ప్రజల విశ్వాసానికి ప్రతీకాలని గవర్నర్ పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. జంట నగరాల్లో జరిగే ఈ వేడుకలు రాష్ట గంగా జమున తహజీబులకు లౌకిక స్ఫూర్తికి నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని 3000కు పైగా ఆలయాల్లో ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందని, ఇందుకోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. గత 6 నెలల్లోనే 9,800 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ఆమె వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 35,781 అంగన్వాడీ కేంద్రాలకు గాను ప్రస్తుతం 32,109 కేంద్రాల్లో, అంటే దాదాపు 90% కేంద్రాల్లో విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చిందన్నారు. మిగిలిన కేంద్రాలకు కూడా త్వరలోనే ఉచిత విద్యుత్ కనెక్షన్లు కల్పించి 100% లక్ష్యాన్ని సాధిస్తామని, చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

0: అని సీతక్క స్పష్టం చేశారు. భారతీయ రైల్వే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 26 కోట్ల రూపాయలతో పునరాభివృద్ధి చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు వివరాలను దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో 2000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 40 స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. హైటెక్ సిటీ స్టేషన్లో 12 మీటర్ల పాదచారుల వంతెన, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి విమానాశ్రయ స్థాయి ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఐటీ కారిడార్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేలా ఈ స్టేషన్ను తీర్చిదిద్దారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో మైనింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇండియా మైనింగ్ వీక్ ఒక సరికొత్త నాంది కానుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన మైనింగ్ వీక్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గణనీయంగా మెరుగుపడిందన్నారు. గత 12 ఏళ్లలో 700 మైనింగ్ బ్లాక్లు, 132 కమర్షియల్ బొగ్గు గనులకు విజయవంతంగా వేలం పూర్తి చేశామని వెల్లడించారు. మైనింగ్ రంగంలో ఏఐ డ్రోన్ టెక్నాలజీలను వాడుతున్నామని, బొగ్గు రంగంలో పోటీతత్వం కోసం కోల్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. హైదరాబాద్లో భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సు బుధవారం హైదరాబాద్ డిక్లరేషన్ ఆమోదంతో విజయవంతంగా ముగిసింది. సదస్సు ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల మాట్లాడుతూ, ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికుల మధ్య పరస్పర విశ్వాసం, నిరంతర సంభాషణే పారిశ్రామిక కుటుంబానికి పునాది అని పేర్కొన్నారు. సాంకేతికత, కృత్రిమ మేధస్సు వల్ల అసమానతలు పెరగకుండా అవి మానవాళికి సేవ చేస్తూ గౌరవప్రదమైన ఉపాధిని సృష్టించేలా అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మైనారిటీ బాలికలను ఉన్నత విద్య, ఉపాధి, నాయకత్వ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు నిర్వహించిన 5 రోజుల కెరీర్ రెడీనెస్ బూట్ క్యాంప్ నిన్న ముగిసింది. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, లాంచ్ గర్ల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా జరిగిన ఒక శిక్షణతో 4 జూనియర్ కళాశాలల నుంచి 120 మంది ఇంటర్ విద్యార్థులను పాల్గొని కమ్యూనికేషన్, లీడర్షిప్, ఆర్థిక అవగాహన వంటి నైపుణ్యాలు పెంపొందించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర శాసనసభ సచివాలయం ఈక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీ సంస్థతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. శాసన మండలిలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి డి శ్రీధర్బాబు పాల్గొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి వేదిక ద్వారా ప్రభుత్వ నిధుల అవసరం లేకుండా ప్రైవేటు రంగాలు సిఎస్ఆర్ నిధులు, ఎన్జీఓల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో ఈక్విప్ సంస్థ పనిచేస్తుందని స్పీకర్ తెలిపారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మైభారత్ అంతర్జాల వేదిక నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా స్థానిక సంస్థల అదనపు పాలనాధికారి ఫైజాన్ అహ్మద్ ఈ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించి 15 నుంచి 29 ఏళ్లలోపు అర్హులైన యువతీ యువకులంతా ఈ వేదికలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా గోనెపల్లి గ్రామంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావులతో కలిసి ఇందిరా మహిళా శక్తి జీవనోపాధుల కార్యక్రమంలో భాగంగా వెలుగురేఖ గ్రామ సంఘం మహిళలకు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: కొండపర్తిలో వాళ్ళకు ఇప్పపు లడ్డు చేసుకోవడానికి మొట్టమొదట 50,000 తో స్టార్ట్ చేస్తే 3 నెలల్లో 15 లక్షల దాకా సంపాదించారు. జాతర టైంలో 5 లక్షలు సంపాదించారు 5-10 రోజుల. ఇప్పుడు ప్రతిరోజు ఆడ జాతర కాడ ముంగట వాళ్ళు షాప్ పెట్టుకుంటే ఇప్పపు లడ్డుకు మినిమం గా 10,000 సంపాదిస్తారు. ఎండాకాలంలో అయితే మనోళ్ళు అంబలి కూడా చేసి అమ్మినారు.
0: రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలోని కొన్ని తూర్పు ఆగ్నేయ జిల్లాల్లో 1-2 చోట్ల వేడి ఉకపోతతో కూడిన వాతావరణం

0: ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. బాసర రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను యాక్షన్ ప్లాన్ ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న మ్యాపింగ్ను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని సందీప్ నగర్లో గల పోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మాదక ద్రవ్య రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం, విద్యా సంస్థలు, పౌరులు సమన్వయంతో ముందుకు సాగాలని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ జి రమేష్ పిలుపునిచ్చారు. నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నషాముక్త భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు కృత్రిమ మేధస్సును సరియైన పద్ధతిలో వినియోగించుకుని తమ నైపుణ్యాలను పెంచుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. ఏఐ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అంశంపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు తాము కొనుగోలు చేసిన వరిధాన్యం వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయాధికారి వెంకటి కోరారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వంశీధర్ హెచ్చరించారు. ముఖ్యాంశాలు: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన ఆషాఢమాస బోనాల జాతర గోల్కొండ కోటపై ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. ఏ స్వాగతం, సుస్వాగతం అందరికీ షో టైం కార్యక్రమానికి. మరి షో టైం అంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా మనందరం ఎంతో ఇష్టంగా పాల్గొనే క్విజ్ ప్రోగ్రాం. దీంట్లో ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి అంటే చాలా సింపుల్. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు పంపించడమే. ఎక్కడ ఎలా అంటారా? నంబర్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే సరి చూసుకోండి. 0402324 0852 0402324 0852. ఇది మా వాట్సాప్ నంబర్. మరి అస్సలు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం షో టైం. తొలి ప్రశ్న: ఇంగ్లీష్ ఛానల్ ఈదిన అతి పిన్న వయస్కుడైన ఈతగాడు ఎవరు? ఇంగ్లీష్ ఛానల్ ఈదిన అతి పిన్న వయస్కుడైన ఈతగాడు ఎవరు? జవాబు తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేసేయండి.

0: షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, ఇంగ్లీష్ ఛానల్ ఇదిన అతి పిన్న వయస్కుడైన ఈత గాడు ఎవరు అని చెప్పి. జవాబు ఏంటో తెలుసా? 11 సంవత్సరాల టామ్ గ్రెగరీ. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారంటే, బోయిన్పల్లి నుంచి శ్రీకాంత్, హరీష్ కుమార్, పీర్జాదిగూడ, నుంచి శ్రీనివాస్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, యాప్రాల్ నుంచి సూర్యశ్రీ, అలాగే రేపల్లె నుంచి, ప్రాంతం పేరు సరిగ్గా రాలే, రేపల్లె అని మాత్రం రాసేసి ప్రసాద్, రాంపురం నుంచి కట్ల సతీష్, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, కడప నుంచి రేణుకా గోపరాజు, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, నిమాన్ నుంచి పున్న వెంకటేశం, సైనిక్పూర్ నుంచి రమణి సుబ్బారావు, నిజామాబాద్ నుంచి వేముల నరసింహరావు, పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ, ఆదిలాబాద్ నుంచి సుధాకర్, ఇంకా మూసాపేట నుంచి నరేష్ రోజా, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.
1: इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు శ్రోతల సందేహాలు తీర్చడానికి మన స్టూడియోకి రాబోతున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324 0852, 2324 0853, 2955 0923, 0402324 0852, 2324 0853, 2955 0923. ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే మేము కొత్తగా వివిధ భారతి కుటుంబంలోకి వచ్చేస్తున్నాము అని అంటారా? 0402324052 0423 2408 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగిన ప్రశ్నలకి జవాబులు ఇక్కడ పంపించేయండి. నెక్స్ట్ క్వశ్చన్,

కత్రినా కైఫ్ చాలామందికి ఇష్టమైన హీరోయిన్ కదా. మరి వీరి తొలి తెలుగు చిత్రం ఏంటి? కత్రినా కైఫ్ తొలి తెలుగు చిత్రం ఏది? జవాబు తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేసేయండి.

సూపర్ సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ వినేశాం కదా, మరి ఇందాక నేను అడిగాను కత్రినా కైఫ్ తొలి తెలుగు చిత్రం ఏది అని, అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మల్లీశ్వరి సినిమా వారి తొలి తెలుగు సినిమా అనమాట. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? చందనగర్ నుంచి విజయ్ కుమార్, ఖైరతాబాద్ నుంచి పివీరావు, కేకేరావు, సూరారం నుంచి బ్రూస్లీ, కీసర నుంచి కాంచనా కిట్టు, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, అరుణ్, సంతోష్ కుమార్, బల్కంపేట నుంచి రాము, ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు, కార్వా నుంచి శ్రేయ, ఆర్బూర్ నుంచి రాధ, రాజన్నపేట నుంచి శ్రీనివాస్, గోధుమకుంట నుంచి బండికృష్ణగౌడ్, పెడన నుంచి అప్పలరాజు, కోదడ నుంచి శ్రీనివాసరావు, లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్, పుట్టపాక నుంచి భవానీ వెంకట, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, ఇంకా చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు. హంపాపురం నుంచి చిరంజీవి కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాము. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324-0852, 2324-0853, 2955-0923 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా పాల్గొనాలి అంటే నంబర్ మరోసారి గుర్తు చేస్తాను, 0402324-0852, 0402324-0852. ఇది మా వాట్సాప్ నంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్, బోనాలు పండగ హైదరాబాద్లో తొలిగా ఎక్కడ ఏ గుడిలో ప్రారంభిస్తారు? ఇందాక ప్రత్యేక కార్యక్రమం విన్నా, వార్తలు విన్నా మీకు జవాబు తెలిసిపోతుంది. బోనాలు పండగ హైదరాబాద్లో తొలిగా ఎక్కడ ఏ గుడిలో ప్రారంభిస్తారు? జవాబు తెలిస్తే వెంటనే పంపించేయండి.

యమగోళ, యమదొంగ. ఆహా, అందరూ ఎన్టీ రామారావు ఫ్యామిలీ నుంచి చేసేసారు కదా. మరి యమగోళ సినిమా నుంచి మంచి పాట వినేశాము. ఇందాక నేను అడిగాను, షో టైంలో మన హైదరాబాద్ మహానగరంలో బోనాలు పండగ ఎక్కడ తొలిగా మొదలు పెడతారని అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. గోల్కొండ కోటలోని అమ్మవారి టెంపుల్ నుంచి ఈరోజు మొదలైంది. సో మీ అందరూ రైట్ ఆన్సర్స్ చెప్పేశారు కాబట్టి అభినందనలు. ఎవరెవరు పంపించారు? నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, వీక్లీ బజార్ నుంచి మురహరి, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి బిజ్లి వెంకటేష్, ఇంకా దేవరకొండ నుంచి గోపి, సోమాజిగూడ నుంచి అశోక్, బుధన్, పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, కాశీబుగ్గ నుంచి సుదర్శన్, షాపూర్ నగర్ నుంచి శ్రీనివాస్, విజయలక్ష్మి, ఏస్రావు నగర్ నుంచి సీతాదేవిక, నిజామాబాద్ నుంచి జప్ప భూమేశ్వర్, కుబేర్ నుంచి రంజిత్, సంధ్య, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, కల్వకుర్తి నుంచి వెంకటేష్, అలాగే గిరిమాపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేకానేక ధన్యవాదాలంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి ఈ రోజు క్యాన్సర్ వ్యాధి చికిత్సకి రేడియేషన్ థెరపీ, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం సునీత గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324085 2, 2324085 3, 2955 0923, ఇవి మా ఫోన్ నంబర్స్. 040 ఎస్టీడీ కోడ్, 2324085 2, 2324085 3, 2955 0923, ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో.

0: Defending champions Argentina defeated England 2-1 in the second semi-final at Atlanta Stadium in the USA to set up the title clash of the FIFA World Cup against Spain. Argentina will now play against Spain in the final on Sunday night. And now before we end the bulletin, the headlines once again. India calls for closer cooperation among BIMSTEC member countries to tackle security and economic challenges amid geopolitical conflicts. Defence Minister Rajnath Singh says government is ensuring development and national security progress on same path. Supreme Court suggests CBSE to introduce third language from class 5 or 6. India set to launch first hydrogen-powered train to promote green and sustainable rail mobility. PV Sindhu stuns world number 5 Han Yue of China in straight games to storm into quarterfinals of Japan Open Badminton Tournament. And in cricket, second ODI between India and England to be played in Cardiff this evening. With that, we end the midday news.
1: Akasavani, Vivid Bharati Kendram, Studio La Samyam Rendigantala Padihenim Shallow. Yeshoda Hospitals War Summer Pinchu, Hello Doctor, Pratiksha Phone in Karakramam Ipudvintaro.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్ కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం వంటి అనేక కారణాలతో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు ప్రాణాంతకంగా భావించిన ఈ క్యాన్సర్ నేడు ఆధునిక వైద్యంతో, అనేక మార్పులు, టెక్నాలజీ పెరగడంతో ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేసి మళ్లీ పూర్వస్థితికి తీసుకురావచ్చని ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ సునీత గారు అంటున్నారు. అటువంటి ఆధునిక చికిత్సా విధానాల్లో రేడియేషన్ థెరపీ ఒకటని సునీత గారు అంటున్నారు. మరి క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ అంటే ఏంటి, దీనికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, ఏ స్టేజ్లో రేడియేషన్ థెరపీని అవసరం పడుతుంది అనే విషయాల గురించి మనం డాక్టర్ సునీత గారు, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ గురించి డాక్టర్ సునీత గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే సునీత గారు.
5: నమస్తే అమ్మా.
4: రేడియేషన్ థెరపీ అంటే ఏంటండి, ఇది ఎలా పనిచేస్తుంది?
5: సో రేడియేషన్ థెరపీ అంటే ఇవి కొన్ని హై పవర్ఫుల్ కిరణాలు ఉంటాయన్నమాట. సో మనకు మామూలుగా డయాగ్నోస్టిక్ ఎక్స్రేస్ తీసుకుంటే వాటితోటి మనము మామూలుగా ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ ఇలాంటివి ఎలా చేస్తామో అలాంటి ఎక్స్రే సోర్సెస్ నుంచే కొంచెం హై ఎనర్జీ యూస్ చేసుకుంటూ డిఫరెంట్ మెషిన్స్ని ఉపయోగిస్తూ ఆ హై ఎనర్జీ రేడియేషన్ని మనం ఆ మెషిన్ నుంచి తీసుకురావటం జరుగుతుంది. ఈ రేడియేషన్ ఎప్పుడైతే బాడీలోకి వెంటర్ అవుతుందో, రేడియేషన్ అనగానే అందరికీ ఒక భయం ఉంటుంది దీనివల్ల మనకు రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇది. సో ఆ రేడియేషన్ని మనం కరెక్ట్గా దాన్ని మలుచుకొని ఎక్కడైతే ట్యూమర్ ఉంటుందో దానికి మాత్రమే ట్రీట్మెంట్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోగలిగితే రేడియేషన్ థెరపీ అనేది చాలా మంచి చికిత్స అవుతుంది. సో క్యాన్సర్ పేషెంట్స్లో ఆల్మోస్ట్ ఆల్ 80-90% ఆఫ్ ద టైమ్ ఎనీ క్యాన్సర్ పేషెంట్కి ఈ క్యాన్సర్ అనేది, ఐ మీన్ రేడియోథెరపీ అనేది అవసరం పడుతూ ఉంటుంది.
4: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్తే
7: అమ్మా,
6: చెప్పండి. డాక్టర్ చెప్పాడు ఏం చేయండి డాక్టర్ అని వాళ్ళని అనుకోండి మాట్లాడుతున్నా. రాజవెల్లూరు తీసుకోపోను, రాజవెల్లూరు తీసుకోపోలేదు. అప్పుడు అట్లుండే ఇప్పుడు కూడా క్యాన్సర్ తగ్గలే కదా, ఇప్పుడు అంటే వస్తాను కదా. మన మా చుట్టాలు కూడా క్యాన్సర్ తోటి చచ్చిపోయాడు, మా చిన్నమ్మ క్యాన్సర్ తోటి, మా చెల్లి మా చిన్నమ్మ బిడ్డ క్యాన్సర్ తోటి. ఈ స్టార్టింగ్ లో ఏం తీసుకోవాలి క్యాన్సర్ రాకుండా ముందుగా?
7: ఎస్. సో నాకు మీ ప్రశ్న అర్థమైంది. చాలామంది పేషెంట్స్కి ఫ్యామిలీలో ఎటువంటి అంటే క్యాన్సర్ ఉన్నా కానీ అందరికీ కూడాను ఫ్యామిలీ హిస్టరీ

0: హిస్టరీలో వచ్చిందా, ఇది మొత్తం మన ఫ్యామిలీలో అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుందా అనేసి చాలామందికి ఒక రకమైన భయం ఉంటుంది. కానీ దీని గురించి ఒకటే ఒకటి చెప్తాను, ఓన్లీ 10-15% అంటే ఒక 15% మాత్రమే పేషెంట్స్కి ఈ ఫ్యామిలీ హిస్టరీలో రన్ అవుతూ ఉంటుంది. అందరికీ అంటే ఫ్యామిలీలో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తే అందరికీ వస్తుందనేది లేదు. కానీ ఎప్పుడు మనం సస్పెక్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మన ఇంట్లో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే ఇప్పుడు నేనుంటే మా మదర్ కానీ లేకపోతే మా సిస్టర్ కానీ లేకపోతే నా డాటర్ కానీ ఈ ముగ్గురు మాత్రమే మనకు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. సో ఇమ్మీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కానీ 40 సంవత్సరాల కంటే తక్కువ వయసులో కనుక ఒక క్యాన్సర్ పేషెంట్ డిటెక్ట్ అయ్యారు అని అంటే అప్పుడు మనము ఇది ఫ్యామిలీ హిస్టరీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు అనేసి, అందరిలో ఉంటుంది అనేసి చెప్పలేము. సో వీళ్ళని జెంటి కౌన్సిలింగ్కి వెళ్ళమనేసి మేము కౌన్సిల్ చేస్తూ ఉంటాం. అంటే పేషెంట్ని ట్రీట్ చేయాలి, అలాగే పేషెంట్కి సంబంధించిన ఇమ్మీడియట్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అందరినీ పిలిచి కూడాను జెంటి కౌన్సిలింగ్ చేసి మీ ఫ్యామిలీలో ఎవరికెవరికి ఎలాంటి రిస్క్ ఉంటుంది అనేసి చెప్పేదానికి అవకాశం ఉంటుంది.
1: అంటే మేడం, ఇప్పుడు వంశపారంపర్యంగా ఒక వ్యక్తికి ఒక రకమైన క్యాన్సర్ వస్తే మిగతా వాళ్ళందరికీ అదే క్యాన్సర్ వస్తుందా, లేకపోతే డిఫరెంట్ క్యాన్సర్స్
0: రావచ్చు ఒక్కొక్కళ్ళకి? అంటే ఒకళ్ళు ప్యాంక్రియాస్ ఉండొచ్చు, ఒకళ్ళకి బ్రెస్ట్ ఉండొచ్చు, ఇంకొకళ్ళకి థైరాయిడ్ ఉండొచ్చు. సో అలా మల్టిపుల్ క్యాన్సర్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక ఆర్గన్ నుంచి, అంటే ఇప్పుడు తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, కొడుకుకి బ్రెస్ట్ క్యాన్సరే రావాలని రూల్ లేదు. అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి. ఆ జీన్స్ కనుక వాళ్ళకి ట్రాన్స్మిట్ అయితే కనుక ఆ జీన్ ఎక్కడ యాక్ట్ చేసినా కానీ, అంటే బాడీలో మొత్తం అంతా కూడా జీన్స్ ఉంటాయి, ఒక బ్రెస్ట్లోనే ఆ జీన్ ఉంటుంది అనేది ఉంటుంది. సో బాడీలో ఏ పార్ట్లో అయినా కానీ మనకి క్యాన్సర్ కిందకి. సో అలాంటి క్యాన్సర్స్లో ఖచ్చితంగా బ్రెస్ట్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ ఇలాంటి వాటిల్లో మనకు కొంచెం ఫ్యామిలీ హిస్టరీ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది.
1: హలో
2: చెప్పండి. నమస్కారం మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
2: నిజామాబాద్ జిల్లా గోన్గొప్ల దేశబోయిన రవి మేడం.
0: చెప్పండి
2: మేడం. ఇది క్యాన్సర్ ఎన్ని రకాలు, అంటే చిన్నపిల్లలకు వస్తుందా, పెద్దవాళ్ళకు వస్తుందా, వయసుకి ఏమైనా తేడా ఉందా?
0: ఎస్, నాకు అర్థమైందండి. మీకు క్యాన్సర్ గురించి మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నారు. సో క్యాన్సర్ అనేది ఎన్ని రకాలు అనేది చెప్పడానికి లేదు. ఎన్నైనా అంటే బాడీలో ఎటువంటి పార్ట్ కానీ, ఈవెన్ వెంట్రుకకు కూడాను క్యాన్సర్స్ వచ్చే ఉంటాయి. సో ఇప్పుడు మనకు క్యాన్సర్లో ఉమెన్లో ఇండియాలో ప్రస్తుతానికి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది, ఆ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. కామన్ క్యాన్సర్స్ గురించే చెప్తున్నాను. ఆ తర్వాత మెన్లో అంటే మగవాళ్ళల్లో మనకు ఈ ఊపిరితిత్తులకి సంబంధించినవి కానీ, లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఎస్పెషలీ వీళ్ళు గుట్కా కానీ పాన్ కానీ ఇలా తినే వాళ్ళకి నోట్లో పుండ్లు రావటం కానీ, టంగ్ క్యాన్సర్స్ కానీ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ మధ్యన మనది అంటే మన కంట్రీ కూడా వెస్టర్నైజ్ అయిపోతుంది, మన ఫుడ్ హ్యాబిట్స్, మన అలవాట్లు అన్నీ కూడాను మారిపోయాయి. దీనివల్ల మనకు జీర్ణాశయ సంబంధించిన క్యాన్సర్స్ అంటే రెక్టల్ క్యాన్సర్స్ కానీ, కోలానిక్ క్యాన్సర్స్ కానీ ఇవి కూడాను ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి అంటే మనకు బాడీ హ్యాబిట్స్ వాటి పోను ఇంటర్వ్యూలో మధ్యలో మాట్లాడుతూ ఉంటాం. సో ఇలాంటి క్యాన్సర్స్, సో మగవాళ్ళల్లో హెడ్ నెక్ క్యాన్సర్స్, తర్వాత లంగ్ క్యాన్సర్స్, ఇవి కూడాను మ్యాక్సిమం మగవాళ్ళల్లో ప్రివెంటబుల్ క్యాన్సర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఉమెన్లో కూడాను బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. యా
1: మేడం, ఇప్పుడు ఈ క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ రేడియేషన్ థెరపీ ప్రాధాన్యత ఎలా ఉంది ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో?
0: ఎస్, సో ఇందాక నేను చెప్పినట్టు 80-90% ఆఫ్ ద పేషెంట్స్ ఎక్కడ ఒక చోట వాళ్ళకి రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, తర్వాత హెడ్ నెక్ క్యాన్సర్స్, వీటన్నిటిలో కూడాను రేడియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది, ఐ మీన్ ప్రాధాన్యత ఉంటుందన్నమాట దాని ట్రీట్మెంట్ ప్రాసెస్లో. సో ఈ టెక్నాలజీలో ఒకప్పుడు అంటే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ అంటే ఈ ఆంకాలజీ వింగ్ వచ్చేటప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ 25-30 ఇయర్స్ బ్యాక్ మేము ఎప్పుడైతే కెరీర్ స్టార్ట్ చేశామో అప్పట్లో చాలా ప్రిమిటివ్ మెషిన్స్ ఉండేవి. సో దానివల్ల చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కూడాను కనిపించేవి అనమాట పేషెంట్స్. అంటే వీళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే క్యూర్ అయిపోయి ఉంటారు, కానీ ఆ తర్వాత వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవటం కానీ, అంటే మోషన్కి వెళ్తే బ్లీడ్ అవటం కానీ, యూరిన్కి వెళ్తే బ్లీడ్ అవటం కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపించేవి. అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో వాళ్ళకి నోరు ఎప్పుడు తడి ఆరిపోవటం కానీ ఇలా.

0: ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగాను మనకు బాగా చర్మం అనేది నల్లగా అయిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఆ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటివి చాలా మటుకు తగ్గాయి అన్నమాట.
1: అంటే రేడియేషన్ థెరపీతో తగ్గుతున్నాయి,
0: రేడియేషన్ థెరపీ టెక్నిక్స్ లో చేయటంలో మనకు తగ్గుతూ ఉన్నాయి అన్నమాట. టెక్నిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ వచ్చాయి, హైయెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ వాడటం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతున్నాయి. అంటే ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అని అంటే, చాలామంది పేషెంట్స్ మీకు ట్రీట్మెంట్ రేడియేషన్ థెరపీ ఇవ్వాలి అనగానే ఫస్ట్లోనే వాళ్ళకు ఒక భయంతో, లేకపోతే అంటే అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళని వీళ్ళని సఫర్ అవ్వటం చూసి ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆలోచించి మాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాకు ఈ ట్రీట్మెంట్ వద్దు అనేసి తప్పించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ అది అయిన తర్వాత, అడ్వాన్స్ స్టేజ్ అయిన తర్వాత, అంటే ఇంకా ఏమి చేయలేని స్టేజ్లో అప్పుడు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది మరీ మరీ చెప్పేది ఏంటి అని అంటే, రేడియోథెరపీ మెషిన్స్ చాలా అడ్వాన్స్ అయ్యాయి, వాటి వల్ల మనము భయపడే అవసరం లేదు. ఒకప్పటి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇప్పుడు మనము చూడట్లేదు.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను వేముల నరసింహరావు, నిజామాబాద్ నుండి మేడం. నమస్కారం.
0: నమస్తే అండి, చెప్పండి.
2: మేడం గారు, ఇప్పుడు సర్వేకర్లు క్యాన్సర్ అంటున్నారు కదా, అయితే మా మనమరాలు ఈ రోజు తీసుకున్నాము 14 ఇయర్స్ మనమరాలకి, అయితే అది ఎన్ని డోసులు తీసుకోవాలి, దానితో ప్రయోజనాలు ఏంటి, దాని గురించి కొద్దిగా అవగాహన కల్పించండి.
0: చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మనకు చాలా అందుబాటులో వచ్చింది. ఎక్కడ ఎటువంటి చిన్న సెంటర్స్లోకి వెళ్ళినా కానీ మనకు అందరికీ కూడాను ఈ వ్యాక్సిన్ అనేది అలవాటు, ఐ మీన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు అంటే ఇప్పటికీ కూడాను క్యాన్సర్లో ఎవరికి కూడాను వ్యాక్సిన్ లేదు, ఏ క్యాన్సర్కి కూడాను వ్యాక్సిన్ లేదు. ఒక్క సర్వైకల్ క్యాన్సర్కి తప్పించి వేరే ఏ క్యాన్సర్స్కి వ్యాక్సిన్ లేదు. సో సర్వైకల్ క్యాన్సర్కి ఎందుకు వ్యాక్సిన్ వచ్చింది అని అంటే, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పీవీ వైరస్ అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్ అన్నమాట. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ మనకు బాడీలో సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడైతే 15-16 ఇయర్స్ తర్వాత సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందో, ఆర్ మ్యారేజెస్ తర్వాత స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఈ వైరస్ మనకు వెజైన ద్వారా సర్విక్స్ వరకు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అది కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి ఒక ఏమంటారు ఒక ఇల్లులాగా ఏర్పరచుకొని మన సెల్స్లోకి బాడీలోకి ఇంటిగ్రేట్ అయిపోయి అక్కడే ఉండి తొవ్వి తొవ్వి ఒక క్యాన్సర్ లాగా, సర్వైకల్ క్యాన్సర్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఒక 20-25 ఇయర్స్ అమ్మాయికి అది సర్వైకల్ ఏది హెచ్పీవీ వైరస్ లోపలికి వెళ్ళింటే అరౌండ్ 40-45 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి అది సర్వైకల్ క్యాన్సర్ కిందికి మారే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 15-20 ఇయర్స్ టైం లేటెన్సీ పీరియడ్ అనేది ఉంది. అంటే క్యాన్సర్ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత క్యాన్సర్ కింద టర్న్ అవ్వటానికి ఒక 15-20 ఇయర్స్ కూడాను పడుతుందన్నమాట. అప్పుడు ఇప్పుడు మనకు రెండు రకాలుగా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకటి ఏంటి అని అంటే, అసలు వైరస్ మన బాడీలోకి రాకముందే మనం బాడీ ఇమ్యూనిటీని పెంచితే దాన్ని, ఆ వైరస్ ఒకవేళ లోపలికి వెళ్ళినా బాడీలోకి వచ్చినా కానీ మనకు క్యాన్సర్ కింద డెవలప్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో దీనికోసం ఏం చేస్తున్నాము అని అంటే, క్యాన్సర్ వ్యాక్సిన్ అనేసి డెవలప్ అయింది. ఈ వ్యాక్సిన్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఏ కంపెనీ తీసుకున్నా ఎటువంటి కంపెనీ తీసుకున్నా ప్రాబ్లం లేదు. టూ అంటే రెండు వైరసెస్కి సంబంధించినది ఒకటి ఉంది, బైవాలెంట్ వ్యాక్సిన్ అంటాం, తర్వాత క్వాడ్రివాలెంట్ అంటే 4 వైరసెస్కి సంబంధించినది ఒక వ్యాక్సిన్ ఉంది, ఇంకొకటి 9 వాలెంట్ అని. మీ అఫోర్డబిలిటీని బట్టి ఎటువంటి వ్యాక్సిన్ తీసుకున్నా కానీ పెద్దగా ఇబ్బంది లేదు. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది మనకు నార్మల్గా 9 to 13 or 15 ఇయర్స్ ఏజ్ వరకు రెండు డోసెస్ ఇస్తే మటుకు సరిపోతుంది. అంటే ఇవాళ ఒక డోస్ ఇచ్చాము అని అంటే 2 నెలల తర్వాత ఇంకొక డోస్ ఇవ్వాలి. సో ఈ 2 డోసెస్ 15 ఇయర్స్ లోపలైతే, కానీ కొంతమంది 15 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చి అడుగుతారు, మేడం మాకు కూడా తీసుకోవాలని ఉంది, ఆ ఏజ్లో మాకు అవగాహన లేదు, మేము ఇప్పుడు తీసుకోవచ్చా అనేసి. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీకు 2 డోసెస్ సరిపోవు, 3 డోసెస్ వేసుకోవచ్చు, కానీ ఆఫ్టర్ 25 ఇయర్స్ పెద్దగా దీని ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పటికే మనకు వైరస్ అనేది బాడీలోకి ఎంటర్ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము అని అంటే, వాళ్ళని రెగ్యులర్గా ప్యాప్స్మియర్స్ చేయించుకోవచ్చు అని చెప్తూ ఉంటాం. సో వ్యాక్సిన్ ఎంత ఇంపార్టెంటో, ఈవెన్ వ్యాక్సిన్ వేసుకున్నా కానీ రెగ్యులర్గా ప్యాప్స్మియర్స్ చేయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 2 to 3 ఇయర్స్ చేయించుకోవాలి అని గైడ్లైన్స్ చెప్తూ ఉంటాయి, కానీ అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ మనం చేయించుకోవటం అంటే చాలామందికి కుదరకపోవచ్చు, హాస్పిటల్స్కి వెళ్ళటం అది కష్టం అనిపించవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చెప్తాము అని అంటే, అట్లీస్ట్ 3 టైమ్స్ ఇన్ యువర్ లైఫ్ టైం, అంటే

0: మేబీ ఒక 25-30 ఇయర్స్లో ఒక ఫస్ట్ ప్యాప్ స్మియర్, మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత ఇంకొక ప్యాప్ స్మియర్, ఆ తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఒక ప్యాప్ స్మియర్. ఇలాంటి 3 ప్యాప్స్మియర్స్ అన్న నెగిటివ్ వస్తే కనుక అట్లీస్ట్ మనకు లైఫ్ టైంలో ఈ క్యాన్సర్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఈ 2 పద్ధతులు అంటే ఎప్పుడైతే మనం అడ్హెర్ అవుతామో ఖచ్చితంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము బారిన పడకుండా చూసుకోవచ్చు.
1: హలో
0: అమ్మ చెప్పండి.
2: హలో మేడం,
1: మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి లేకపోతే కట్ అవుతుంది. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: హలో మేడం
1: మాట్లాడండి.
2: నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం, సాయిబాబా గౌడ్. హలో
0: చెప్పండి చెప్పండి,
1: సాయిబాబా గారు మాట్లాడండి.
2: సమస్య మా భార్యకండి, ఆమెకు 2016లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది మేడం.
0: ఓకే,
2: అయితే అప్పుడు 8 కిమోథెరపీలు 15 రేడియేషన్ థెరపీలు ఇచ్చారు, కొంచెం నయమైపోయింది. ఇప్పటి వరకు అలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. ప్రతి 6 మంత్స్ ఒకసారి వచ్చి మేము యశోద హాస్పిటల్లోనే చెకప్ చేయించుకుంటాము. అక్కడ జగదీశ్వర్ గౌడ్ సార్ ఉన్నప్పుడు అప్పుడు ఆయన చేశారు. ఉంది కానీ దాని పిఆర్ పాజిటివ్ ఉంది మేడం. మరి అది భవిష్యత్తులో ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుందా, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలా అని కొంచెం సలహా ఇస్తారా?
0: నాకు అర్థమైందండి. పేషెంట్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు చేసుకోవాలి అనేసి. సో ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవటం, ఫాలోఅప్కి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది మాకు ట్రీట్మెంట్ మొత్తం అయిపోయింది, ఇంకా మళ్ళీ ఈ జబ్బు రాదు కదా, మాకెందుకు అవసరం లేదు అనేసి చెకప్స్కి వెళ్ళరు. ఈ చెకప్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఆర్ వచ్చే అవకాశం ఉన్నా కానీ వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసి వాటికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఒకవేళ అంటే క్యాన్సర్ మళ్ళీ తిరగబడే అవకాశం ఉంటుంది అనేసి అనిపిస్తే అర్లీ స్టేజ్లోనే మేము పికప్ చేయడానికి ఈజీ అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ అది రికరెన్స్ అని కన్ఫర్మ్ అయితే వెంటనే దాన్ని అర్లీ స్టేజ్లోనే మనము రికరెన్స్ని పట్టుకొని దాన్ని వెంటనే ట్రీట్ చేసుకుంటే కనుక ఇంకా సర్వైవల్స్ పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం అనేసి ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఫాలోఅప్స్ ఫస్ట్ 2 ఇయర్స్లో చాలా రెగ్యులర్గా ఎవ్రీ 3 మంత్స్ కంపల్సరీ రమ్మని చెప్తాము. ఇది నార్మల్గా అందరికీ చెప్పేది, కానీ కొంతమంది పేషెంట్స్కి ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళకి మీ రిస్క్ని బట్టి మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా రమ్మనే దానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఫస్ట్ 2 ఇయర్స్లో ఎవ్రీ 3 మంత్స్ కంపల్సరీ ఫాలోఅప్ చెకప్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత కొంచెం క్యాన్సర్ రికరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇన్సిడెన్స్ అనేది. అప్పుడు 2 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ వరకు ఎవ్రీ 6 మంత్స్ రమ్మని చెప్తాం. ఆ తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ కూడాను రమ్మని చెప్తూ ఉంటాము అంతకుమించి. అయితే ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్న ప్రకారం ఆఫ్టర్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఇంకా రిస్క్ ఉంటుందా అనేసి, ఎటువంటి పేషెంట్ అయినా కానీ ఈవెన్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ ట్రీట్మెంట్ అయిపోయినా కానీ కంపల్సరీ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, ఈ క్యాన్సర్ అనే కాదు వేరే ఏదైనా కానీ మనకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అందుకని రెగ్యులర్గా ఫాలోఅప్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
1: మీరు వింటున్నారు క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి. సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923 ఈ నెంబర్లకు కాల్ చేసి క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారితో నేరుగా మాట్లాడచ్చు. మేడం, మీరు ఇందాక అన్నారు చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి, ఈవెన్ వెంట్రుకకు కూడా క్యాన్సర్ వస్తుందని. సో వీటన్నిటికీ కూడా రేడియేషన్ థెరపీ అవసరమా?
0: అన్నిటికీ అవసరం పడదు. యూజువల్గా రేడియేషన్తోనే క్యూర్ అయ్యేవి, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సరే తీసుకోండి, దాంట్లో ఫస్ట్ 1 or 2 స్టేజెస్ వరకు కూడాను సర్జరీకే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం యంగ్ ఏజ్ ఉంటే కూడాను. ఆ తర్వాత ఒకసారి స్టేజ్ దాటిపోయిన తర్వాత, సెకండ్ స్టేజ్ తర్వాత మనకు సర్జరీ తోటి కంప్లీట్ క్యూర్ ఉండదు. ఓకే, అలాగా బ్రెస్ట్ క్యాన్సర్స్ తీసుకోండి. బ్రెస్ట్ క్యాన్సర్స్ ఒకప్పుడు కంప్లీట్గా మాస్టెక్టమీ అనేసి చేసేవాళ్ళు, అంటే కంప్లీట్ బ్రెస్ట్ రొమ్ము మొత్తం తీసేస్తే అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా యంగ్ ఏజ్లో కూడాను చూస్తున్నాం, 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఏజ్లో కూడాను మనము బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మన అంటే జీవన శైలి కానీ లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల యంగ్ ఏజ్లో కూడాను వస్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు మనం కంప్లీట్ బ్రెస్ట్ కూడాను తీయకూడదు. ఎందుకు

0: అని అంటే వీళ్ళకి లాంగ్ టర్మ్స్ ఏమవుతుంది అంటే ఒక ఆర్గన్ పోతే కనుక ఒక రకమైన నార్మల్ లైఫ్ స్టైల్లోకి రాలేకపోతారు. ఆ లైఫ్ స్టైల్లోకి రావటానికి అనేసి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, కంప్లీట్ బ్రెస్ట్ తీయకుండా ఓన్లీ ఎక్కడైతే లంప్ ఉందో దానికి మాత్రమే తీసేసి తర్వాత మిగతా లంప్కి మిగతా బ్రెస్ట్కి మొత్తము రేడియేషన్ ఇస్తాం. సో అలాగా ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క దీనికి బట్టి మనము రేడియేషన్ థెరపీ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం.
1: హలో,
2: నమస్కారం.
1: నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గించాలి, కాల్ కట్ అవుతుంది. మాట్లాడండి, మీ సమస్య అంటే చెప్పండి.
2: మేడం, అది ఆపరేషన్ అయింది మేడం. అది పెద్ద పేగు రెండు గడ్డలు అన్ని ఆపరేషన్ అయిపోయింది, తీసేసారు. కానీ ఇది పేగు పైసారు మేడం, మోసానికి బ్యాక్ గడ్డ వేసిండు. అది లైఫ్ లాంగ్ బయటనే ఉంటుందా మేడం? బయటనే ఉంటుందా అని అంటున్నారు. అది నాకు అది
0: సో దీన్ని మనము కొలాస్టమీ అనేసి అంటూ ఉంటాం. ఈ కొలాస్టమీ అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఎప్పుడైతే అంటే ఎస్పెషల్లీ పెద్ద పేగు అంటే రెక్టమ్కి సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఈ రెక్టమ్కి సంబంధించిన క్యాన్సర్స్లో కూడాను అది కింద అంటే యానల్ మార్జిన్ నుంచి ఎంత పైకి ఉంది అనే దాన్ని బట్టి కొలాస్టమీ పర్మనెంట్ ఉంటుందా లేదా అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. సో కింద ఉన్నవి అంటే లోయర్ థర్డ్ రెక్టంలో ఉండే కేసెస్లో ఖచ్చితంగా కొలాస్టమీ అనేది 99% అందరికీ వాడాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే, అంటే కొలాస్టమీ అంటే మనము పేగుని అంటే మోషన్కి వెళ్ళే ద్వారాన్ని మనము తీసేసి అబ్డోమెన్ పైన మనము ఒక హోల్ లాగా పెట్టేసేసి దాంట్లో నుంచి బ్యాగ్ అటాచ్ చేసేస్తే దాంట్లో నుంచి మోషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీని బట్టి ఎవ్రీ డే కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఈ కొలాస్టమీ అనేది యూజువల్గా లోయర్ థర్డ్ దగ్గరగా యానల్ మార్జిన్ ఉన్న దగ్గరగా ఉన్న పేషెంట్స్లో కంపల్సరీ ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో వీళ్ళకి చెప్పేది ఒకటే ఏంటి అని అంటే, లైఫ్ అనేది చాలా ముఖ్యం, బ్రతకడం అనేది చాలా ముఖ్యం, అంతేకాని కొలాస్టమీ ఇబ్బంది పెడుతుంది అనేసి మనము ఆ సర్జరీలు కూడా చాలామంది కొలాస్టమీ అనగానే పేషెంట్స్ మాకు వద్దు, ఆ బ్యాగ్ బయట పెడితే మాకు కష్టం అనిపిస్తుంది, వద్దు అనేసి సర్జరీ చేయించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళందరూ తర్వాత మాకు చాలా అడ్వాన్స్ స్టేజెస్లో రావటం, ఆ తర్వాత అసలు ఏ రకమైన ట్రీట్మెంట్లు అంటే సర్జరీ కానీ రేడియేషన్ కానీ ఏ రకమైన ట్రీట్మెంట్లకు కూడాను తగ్గని పరిస్థితిలో ఉంటుంది. అయితే కొంతమంది పేషెంట్స్కి కొంత దూరంలో ఉంది, కాస్త అంటే మనకు కొంత మార్జిన్ ఉంది, కరెక్ట్గా సూచెస్ చేయడానికి మనకు ప్లేస్ ఉంది అని అంటే అలాంటి పేషెంట్స్లో ఓన్లీ టెంపరరీ కొలాస్టమీ అనేసి చేస్తాం. ఆ తర్వాత ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత అలాగా టైం తీసుకొని ఆ కొలాస్టమీ క్లోజర్ అనేది చేయగలుగుతామన్నమాట. సో అది మీకు డిసీజ్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్ బట్టి దాని కొలాస్టమీ అవసరమా లేదా కొలాస్టమీ అవసరమైతే అది పర్మనెంట్ కొలాస్టమీయా కాదా అనేసి చెప్పడానికి వీలవుతుంది. అండ్ పర్మనెంట్ కొలాస్టమీ అవసరమైన ప్రతి పేషెంట్స్లో అది కంపల్సరీగా చేయించుకోవాల్సిందే. ఎందుకు అని అంటే ఆ కింద ఏరియాలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, దానికోసం అనేసి నీట్గా అదంతా కూడాను ఆ పార్ట్ అంతా క్లియర్ చేస్తూ కంప్లీట్ సర్జరీస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్.
1: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567457.
1: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో మేడం, ఇందాక మీరు సర్జరీస్ గురించి చెప్పారు. యంగ్ ఏజ్ వాళ్ళకైతే మేము సర్జరీస్ చేస్తామని, అసలు ఈ సర్జరీకి, కీమోథెరపీకి, ఈ రేడియోథెరపీకి ఏంటి మేడం తేడా, డిఫరెన్స్ ఏంటంటారు?
0: ఓకే, రేడియేషన్ అంటే ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్స్లో 3 భాగాలు, 3 ఇంపార్టెంట్ స్పెషాలిటీస్ ఉంటాయి. కీమోథెరపీ డాక్టర్ గారు ఏం చేస్తారు అంటే పవర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయి, ఇమ్యూనోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఆ ట్యాబ్లెట్ రూపంలో కానీ ఉంటాయి. ఇవన్నీ ఇచ్చే డాక్టర్ని మనం మెడికల్ ఆంకాలజిస్ట్ అనేసి అంటాం. అంటే ఆ మెడిసిన్స్ బాడీలోకి ఎక్కిచ్చేస్తారు నోటి ద్వారా కానీ ఐవి

0: యూజువల్గా ఐవీ అంటే నరాల్లోకి ఎక్కించే ట్రీట్మెంట్సే ఎక్కువగా ఉంటాయి అన్నమాట కీమోథెరపీస్లో. ఆ తర్వాత సర్జరీ ఏంటి అని అంటే ఆపరేషన్ చేసి తీసేసే, అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ భాగాన్ని తీసేదాన్ని సర్జికల్ ఆంకాలజీ అని అంటాం. ఆ తర్వాత మా స్పెషాలిటీ వచ్చేసరికి రేడియోథెరపీ అనేసి అంటాం. రేడియోథెరపీ అంటే ఇందాక చెప్పినట్టు పవర్ఫుల్ ఎక్స్రేస్ ట్రీట్మెంట్, అంటే ఆ కిరణాలతోటి మనం ఎక్కడైతే ట్యూమర్ ఉందో దాన్ని కరిగించేదానికి అవకాశం ఉంటుందన్నమాట.
1: అంటే ఇప్పుడు అందరికీ రేడియోథెరపీ అవసరం ఉండదు, సర్జరీస్
0: కొంతమందికి అవసరం ఉండదు, కొంతమందికి అసలు అవసరం ఉండదు. అది ఒక్కొక్క డిసీజు ఒక్కొక్క స్టేజ్ని బట్టి మనం అవసరమా కాదా అనేసి చెప్తూ ఉంటాం. అందుకని అంటూ ఉంటాం ఎర్లీ స్టేజ్లో వస్తే కనుక, చాలా చిన్న స్టేజ్లో వస్తే ఒక్కొక్కసారి చిన్న లంప్ ఉంటే కనుక దాన్ని సింపుల్గా సర్జరీ చేసి వదిలేసినా కానీ ఇంకా వేరే ట్రీట్మెంట్స్ అనేవి అవసరం పడదు.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం అండి.
0: నమస్తే అండి, చెప్పండి.
2: శివగాని సోమయ్య, కందగారు గ్రామం, సూర్యాపేట జిల్లా అండి.
0: చెప్పండి
2: మేడం గారు. నమస్కారం అండి. అది ఇప్పుడు క్యాన్సర్ అంటే మన శరీరంలో అసహజంగా కణజాలం పెరగడమే కదా క్యాన్సర్
0: అయితే.
2: అయితే ఇప్పుడు కొన్ని రకాల పెంపుడు జంతువులు ముఖ్యంగా పిల్లులు వీటి కొన్ని కారణం అనేది గతంలోగా ఎక్కువ వింటుండే
0: వాళ్ళం
2: అనేది అదొకటి. అసలు ప్రమాదకరమైన క్యాన్సర్లు స్త్రీలలో ఏంది, పురుషులలో ఏంది చెప్పండి. ఇప్పటి కూడా చికిత్స ఇంకా అందుబాటులో లేని.
0: యా, సో కుక్కలు పిల్లులు వాటి వల్ల క్యాన్సర్లు వస్తాయా అనేసి అడిగారు. అటువంటిది ఏమీ లేదు, వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. అంతకుమించి ఇందాక చెప్పినట్టు ఉమెన్లో క్యాన్సర్స్ ఏమి ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. మెన్లో ఎక్కువగా కనిపించేది ఏంటి అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, తర్వాత అదే నోటికి సంబంధించిన బకల్ మ్యూకోజ్ అంటాం కదా అది, లేకపోతే టంగ్ క్యాన్సర్ కానీ, లేకపోతే ఈ జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్స్, తర్వాత స్మోక్ ఎక్కువగా చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్, ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మన దగ్గర.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం అండి, నేను హైదరాబాద్ నుంచి షామ్నాపూర్.
1: చెప్పండి
3: మేడం. మా రిలేషన్ లో ఒక వ్యక్తికి వచ్చింది క్యాన్సర్, అయితే ట్రీట్మెంట్ చేయించుకున్నారు, చూపించుకున్నారు, టాబ్లెట్స్ అవి వాడిండ్రు. అయితే వాళ్ళు పిల్లలతో ఫ్రీగానే ఉండొచ్చు, వాళ్ళ అన్న వాళ్ళ అన్నం తినడం కానీ, వాళ్ళు తినే ఆహారం పిల్లలకు పెట్టడం కానీ అలాంటివి వల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తుందా?
0: సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఒక ట్యాబు లాగా ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్ అనగానే వాళ్ళని ముట్టుకుంటే మళ్ళీ క్యాన్సర్ వస్తుందా, లేకపోతే వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటే కనుక పిల్లలతో పాటు ఉంది. సో ఇది ఎందుకు వచ్చింది అనేది మనం చెప్పలేము. అయితే అయోడిన్ థెరపీ కానీ లేకపోతే పెట్ స్కాన్స్ ఇలాంటి థెరపీస్ ఇచ్చే పేషెంట్స్లో మాత్రమే పేషెంట్కి చిన్న పిల్లల నుంచి దూరంగా ఉండమని చెప్తాము, కొద్ది రోజులు మాత్రమే. అండ్ వీళ్ళని పేషెంట్ని అది అంటే అయోడిన్ థెరపీ అంటే యూజువల్గా థైరాయిడ్ క్యాన్సర్స్లో ఇస్తూ ఉంటాం. అది కూడాను అంటే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాము పేషెంట్ నుంచి, ఇంకా సఫిషియంట్ ఇంతకంటే తక్కువ సేఫ్ లెవెల్స్ ఆఫ్ రేడియేషన్ మాత్రమే ఎమిట్ అవుతున్నాయి అని అనుకున్న పేషెంట్స్కి మాత్రమే. సో అలాంటి పేషెంట్స్ని ముంచి మాత్రమే మనం పిల్లల్ని దూరంగా ఉండమని చెప్తాము. మిగతా నార్మల్ క్యాన్సర్ పేషెంట్స్ అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, లేకపోతే మిగతా ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ, వీళ్ళల్లో ఎవరూ కూడాను పేషెంట్ని సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కోవిడ్ లాంటి డిసీజ్ కాదు, లేకపోతే ఇదేది ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాకే జబ్బు అసలు కాదు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ క్యాన్సర్ పేషెంట్స్లో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. ఎంతవరకు అంటే వాళ్ళకి ఒక రకమైన డిప్రెషన్ కూడా ఉంటుంది ఆ టైంలో. క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇది చాలా లాంగ్ టర్మ్ నడుస్తూ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్కి ఈవెన్ సంవత్సరం వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడాను ట్రీట్మెంట్స్ నడుస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు వాళ్ళు పక్కన ఉంటే ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ ఉంటుంది.
1: మీరు వింటున్నారు క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. నా ఏజ్ 60 సంవత్సరాలండి. ఇది లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ లో చిన్న లంపు లాగా అయింది.

0: సర్జరీ చేసిందండి. నాకు డాక్టరేనా అండి మీరు?
1: డాక్టర్ గారిని మాట్లాడుతున్నాను, చెప్పమ్మ.
0: నాకంటే సింటమ్స్ ఏం లేకుండా అండి, మా ఫ్రెండ్ కు తోడెళ్తే నేను క్యాజువల్ గా టెస్ట్ చేయించుకుంటే అది బయటకు వచ్చింది అనమాట.
1: ఓకే.
0: అయితే సర్జరీ చేసిందండి. సర్జరీ తర్వాత 15 సిట్టింగ్స్ కీమో ఇచ్చింది, రేడియేషన్ ఇచ్చిందండి.
1: ఓకే.
0: అంటే దీంతో నాకు తగ్గిపోతుంది అంటారా ఫ్యూచర్ లో మళ్ళీ రాకుండా? అది
1: అది. సో అందరికీ క్యాన్సర్ అనగానే ఫస్ట్ డౌట్ భయము, అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ కంటే కూడాను ఇది ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ మళ్ళీ వస్తుందా అనేసి అదొక రకమైన భయం ఉంటుంది. సో మనకు వచ్చే స్టడీస్ అన్నిట్లో కూడాను, ఇప్పుడు జరుగుతున్న స్టడీస్ అన్నిట్లో కూడాను, ఈ పేషెంట్స్కి ఫ్యూచర్లో రికరెన్సెస్ రాకుండా ఉండటానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరము, ఎన్ని సైకిల్స్ కీమోథెరపీస్ అవసరము, ఎన్ని సైకిల్స్ రేడియేషన్ అవసరము, ఇదంతా కూడాను రాకుండా ఉండటానికే మనం చేసే ప్రయత్నము. ఒకవేళ వస్తే కనుక నెక్స్ట్ ఏం చేయాలి అనే దానికోసమే మనం ఫాలోఅప్ అనేది కూడాను చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. సో ఎవరికి రాదు అని చెప్పడానికి మనమేమీ భగవంతులం కాదు. ఓకే. సో అది మన చేతుల్లో ఉండదు. యూజువల్గా కరెక్ట్గా ట్రీట్మెంట్ ఫార్ములేట్ చేస్తే, అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సరే తీసుకోండి, అది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందరే మనకి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, అంటే ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే కంప్లీట్గా రొమ్ము తీసేయడము, తర్వాత అందరికీ 6 సైకిళ్ళు కీమోథెరపీలు ఇవ్వటము, ఆ తర్వాత అందరికీ రేడియేషన్లు ఇవ్వటము, ఇలాంటి ట్రీట్మెంట్లు నడిచేవి. ఇప్పుడు అట్లాగా అన్ని రకాల ట్రీట్మెంట్లు అందరికీ ఇవ్వటం లేదు. పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, ఎందుకంటే ప్రతి పేషెంట్ కీమోథెరపీకి రెస్పాండ్ కాకపోవచ్చు, ప్రతి పేషెంట్ ఇమ్యూనోథెరపీకి రెస్పాండ్ కాకపోవచ్చు. అందుకనే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో ఫస్ట్ మీది ఏ టైప్ ఆఫ్ బయాలజీ అని తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో బయాప్సీకి ఎప్పుడైతే, అంటే ట్రీట్ ఇది క్యాన్సర్ అనేసి తెలిసిన వెంటనే ఎప్పుడైతే మనము, అంటే మనము సపోజ్ లంప్ అన్నారు, లంప్ అనే వెంటనే మీరు వెళ్ళి చూపించుకున్నారు, స్కాన్ చేశారు, స్కాన్లో లంప్ అనేసి కన్ఫర్మ్ అయింది, అంటే క్యాన్సర్ అనేసి కన్ఫర్మ్ అయింది, అప్పుడు మనం వెంటనే దాన్ని ఒక పీస్ తీసేసి బయాప్సీకి పంపిస్తాం. ఆ బయాప్సీలో అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, అంటే కీమోథెరపీకి లొంగుతుందా, హార్మోనల్ థెరపీకి లొంగుతుందా, ఇమ్యూనోథెరపీకి లొంగుతుందా, ఇవన్నీ కూడాను ముందుగానే డిటెక్ట్ చేసి చెప్తాం. ఎందుకు ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్స్ అనేసి భయపడుతూ ఉంటారు ఎక్కువ, అది బాడీలో అక్కడ ఇక్కడ పాకేదానికి అవకాశం ఉంటుంది, అందుకోసం అనేసి ఈ పేషెంట్స్ అందరికీ, ట్రిపుల్ నెగిటివ్ ఉన్న పేషెంట్స్కి సర్జరీ కంటే ముందరే కీమోథెరపీ అనేది ఇచ్చేస్తూ ఉంటాం. అలాగే హర్టు పాజిటివ్ కేసెస్ ఉంటాయి, వాళ్ళల్లో ఇమ్యూనోథెరపీ ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది, అందుకనేసి కీమోథెరపీ కంటే కూడా ఇమ్యూనోథెరపీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ముందు ఇమ్యూనోథెరపీ ఇచ్చేసేసి ఆ తర్వాత. సో ఒకప్పుడు రికరెన్సెస్ ఎందుకు ఎక్కువగా ఉండేవి అని అంటే అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ నడిచేది. ఇప్పుడు రికరెన్సెస్ ఎందుకు తగ్గుతున్నాయి అంటే పర్సనలైజ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో మనది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది ముందుగానే మనము తెలుసుకుంటున్నాము. తర్వాత ఈ క్యాన్సర్ ఈ టైప్ అనేసి తెలిసిన తర్వాత ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏ, అంటే హార్మోన్ పాజిటివ్ క్యాన్సర్కి ఓన్లీ హార్మోన్సే ఇచ్చే అవకాశం కూడా ఉంది స్టేజ్ని బట్టి. సో ఆ పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మనకు సాధ్యమైనంత వరకు మనకు క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఉండడానికి ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. యా.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో.
3: నమస్తే సార్.
1: నమస్తే, చెప్పండి.
3: మేడం, రేడియేషన్ ఉంటే క్యాన్సర్కి ఇస్తారా, ఏ వ్యాధికి ఇస్తారా? ఒకవేళ క్యాన్సర్ ఇస్తే ఏ క్యాన్సర్ ఎక్కువ ఇస్తారు?
1: యా. సో చాలా మంచి ప్రశ్న అడిగారు. రేడియేషన్ థెరపీ అనేది క్యాన్సర్లోనే ఇస్తారా అదర్ క్యాన్? సో ఎస్పెషల్లీ బినైన్ కండిషన్స్లో కూడాను, అంటే ఇప్పుడు మనకు కొంతమందికి ఫేషియల్ పెయిన్ అనేసి, ట్రైజెమినల్ న్యూరాలజీ అనేసి ఒక రకమైన పెయిన్ ఉంటుంది అనమాట. ఫేస్ అనేది ఎప్పుడు కూడాను అప్పుడప్పుడు సడన్గా ఒక షాక్ లాంటి సింప్టమ్స్ అనమాట, ఫేస్లో దవడ దగ్గర కానీ, లేకపోతే కనుక ఈ చీక్ దగ్గర కానీ బాగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అది పల్సెస్లో ఇలా పెయిన్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పేషెంట్స్లో ఈ ట్రైజెమినల్ నర్వ్ అనేది కొన్ని కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్స్లో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి పేషెంట్స్లో ఒకవేళ అంటే న్యూరోసర్జికల్ ప్రొసీజర్స్ అంటే ఇప్పుడు ఆర్ఎఫ్ఏ కానీ లేకపోతే ఎంవిడి ఇట్లాంటి సర్జరీస్కి ఫిట్నెస్ ఉండదు కొంతమంది పేషెంట్స్కి. అంటే న్యూరోసర్జరీ టాలరేట్ చేసేంత ఫిట్నెస్ లేని పేషెంట్స్లో మనం ఏం చేస్తాము అని అంటే వాళ్ళకి సింగిల్ డోస్లో ఆ ఏరియాలో నర్వ్ని అబ్లేట్ చేస్తూ మనము రేడియేషన్ ద్వారా వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఇవ్వడానికి కుదురుతుంది. ఇదే కాకుండా

0: మనకు ష్వానోమాస్ కానీ అదర్ బినైన్ కండిషన్స్లో కూడాను రేడియేషన్ థెరపీ అనేది చాలా అవసరం పడుతుంది. అండ్ చిన్న చిన్న ట్యూమర్స్, ఒకప్పుడు బ్రెయిన్ అంతా ఓపెన్ చేసి సర్జరీ చేసే అవసరం లేకుండా చిన్న చిన్న ట్యూమర్స్ అంటే ష్వానోమాస్ కానీ, ఎప్పుడైతే మనకు నర్వ్ దగ్గర ఉన్నాయో చాలా కష్టం ఈ సర్జరీస్ చేయటం అని అనుకున్నామో, అలాంటి పేషెంట్స్లో ఇప్పుడు డైరెక్ట్ సింగిల్ ట్రీట్మెంట్ ద్వారా, అంటే ఎస్ఆర్ఎస్ అనేసి అంటాము, రేడియో సర్జరీ అంటాం, ఎందుకంటే సింగిల్ ట్రీట్మెంట్లో కూడాను చిన్న ట్యూమర్స్ని, అంటే క్యాన్సర్ కాని ట్యూమర్స్ని కూడాను మనం రేడియేషన్ థెరపీ ద్వారా క్యూర్ చేయడానికి కుదురుతుంది.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: నమస్కారం మేడం, నేను నరసింహారావు అండి, నాంపల్లి నుండి అండి.
0: చెప్పండి
2: మేడం. నమస్కారం అండి. ఇప్పుడు బేసికల్గా మనం రేడియో డిటెక్ట్ చేయడం కోసము బయాప్సీ తీస్తారు కదండి. ఈ బయాప్సీ అనే దాంట్లో మైనర్ అంటే ఆల్మోస్ట్ 1 mm 2 mm చిన్న చిన్న ఉన్నాయనుకోండి, దాని నుంచి మనం బయాప్సీ కలెక్ట్ చేసేటప్పుడు ఆ ప్లేస్ నుంచి తీస్తున్నాము, పక్క నుంచి తీస్తున్నాము అనేది అక్యురసీ అనేది ఉంటుంది కదండి, అది డిఫైన్ చేయడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయండి? అది జనరల్ గా మనం ప్రతిదాన్ని నమ్మకం వచ్చా? మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి ఇలాంటి కేసుల్లో.
0: చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒకప్పుడు చాలా బ్లైండ్గా మనకు, అంటే ఎక్కడ కనిపించినా కానీ అక్కడ బ్లైండ్గా వెళ్ళిపోయి నీడిల్ పెట్టేసేసి సింపుల్గా ఎఫ్ఎన్ఏసి అనేసి చేసేవాళ్ళము. అయితే ఇప్పుడు మనకు చాలా సొఫిస్టికేటెడ్గా అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ, లేకపోతే ఇంకా ఈవెన్ సిటీ గైడెడ్ కానీ, లేకపోతే ఈవెన్ ఎంఆర్ఐ గైడెడ్ కానీ బయాప్సిస్ అనేది చేయటానికి కుదురుతుంది అన్నమాట. సో మనం ఏం చేస్తున్నాము, ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్స్లో కూడాను స్టీరియోటాక్టిక్ బయాప్సిస్ అనేసి కూడాను కొత్తగా పద్ధతులు వచ్చాయి. సో దీంట్లో ఏం చేస్తాము అని అంటే, రేడియాలజీ అసిస్టెన్స్ తీసుకుంటూ ఎక్కడైతే ట్యూమర్ ఉందో దాన్ని, అంటే ఇప్పుడు సపోజ్ నాకు లోపల లంగ్లో ఎక్కడో చిన్నగా ఒక చిన్న ట్యూమర్ ఉంది, అది క్యాన్సర్ అయ్యుండొచ్చు కాకపోయి ఉండొచ్చు, కానీ దాన్ని అలాగే వదిలేస్తే అది అలాగే పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది పోనీ అలాగే కొద్ది రోజులు ఫాలోఅప్లో పెట్టి చూద్దామంటే ఆ టైంకెల్లా అది మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్లేసెస్కి కూడా పాకే అవకాశం ఉంటుంది. అలాంటి హై సస్పీషియస్ ఉన్న లీజన్స్ అన్నిటినీ కూడాను మనము సింపుల్గా సిటీ స్కాన్ గైడెన్స్ తోటి ఎక్కడ ట్యూమర్ ఉంది, నీడిల్ని కూడాను మనం ఆ గైడెన్స్ తోటి మనం ఆ కరెక్ట్గా ఎక్కడైతే ట్యూమర్ ఉందో దాని నుంచి మాత్రమే బయాప్సీ శాంపిల్ తీసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ గైడెడ్ బయాప్సిస్ అనేవి ఇప్పుడు చాలా కామన్గా అయిపోయాయి. ప్రతి పేషెంట్కి కూడాను మనము గైడెడ్ బయాప్సిసే చేస్తూ ఉంటాం, అల్ట్రాసౌండ్ గైడెన్స్ మోస్ట్ కామన్గా చేస్తాం. కొంతమంది పేషెంట్స్కి అల్ట్రాసౌండ్లో కొంచెం కష్టంగా ఉంది, కనిపించట్లేదు, చాలా చిన్నది ఉంది, కష్టమైన లొకేషన్లో ఉంది అని అంటే అప్పుడు సీటీ గైడెన్స్ కానీ ఈవెన్ ఎంఆర్ఐ గైడెన్స్లో కానీ చేయటానికి కుదురుతుంది.
1: మీరు వింటున్నారు క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం వింటున్నారు. సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత గారు ప్రత్యక్షంగా ఫోన్-ఇన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్తో డాక్టర్ సునీత గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. డాక్టర్ సునీత గారు, హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నరసింహరావు మేడం, మేము బోడుపల్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: చెప్పండి.
3: బోడుపల్. అదే నాకు ఆపరేషన్ అయింది మేడం, అది పేగు తీసేది కెమోథెరపీ అయిపోయింది, అంత అయిపోయింది. ఈ పేగు బయట వేసారు మేడం, ఈ బ్యాగ్ వేసిండ్రు, లైఫ్ లాంగ్ బయటనే ఉంటది అని చెప్తున్నారు మేడం. అది అది అట్లా అంతే ఉంటదా మేడం? అది అనుమానం తెలియదు.
0: యా, ఇందాకే మాట్లాడాము ఈ కాలర్ తోటి. సో వీళ్ళకి పదే పదే అదే ఆలోచనలో ఉంటుంది అన్నమాట. మనకి ఒకటే ఒకటి చెప్తాను, ఫస్ట్ క్యాన్సర్ క్యూర్ అవ్వటం ఇంపార్టెంట్, తర్వాత మనిషి బ్రతకడం ఇంపార్టెంట్, ఈ తర్వాతనే బ్యాగ్. ఇవి కొన్నిసార్లు పర్మనెంట్ కొలాస్టమీ అవసరం పడినప్పుడు అది తప్పదు. కొలాస్టమీ అనే కాదు, ఈవెన్ యూరిన్లో క్యాన్సర్స్, యూరిన్ బ్యాగ్లో కూడా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి యూరిన్ బ్యాగ్ కూడా బయటకు పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు అది చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, కానీ బ్రతకడం అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ అనేది చాలా ప్రెషియస్, దానికి అది ఆలోచించాలి తప్పించి దానికోసం అనేసి అది డిస్కంఫర్ట్ అనేసి ఇది మనము దాన్ని అవాయిడ్ చేయడానికి అయితే కుదరదు.
1: డాక్టర్ సునీత గారు, ఇప్పుడు రేడియేషన్ థెరపీకి, ఒక పేషెంట్కి రేడియేషన్ థెరపీ అంటే వాళ్ళ కండిషన్స్ బట్టి మా మినిమం అండ్ మ్యాక్సిమం ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సిట్టింగ్స్లో ఈ రేడియేషన్ థెరపీ చేయాల్సి వస్తుంది?
0: ఎస్, ఒకప్పుడు ఏంటి అని అంటే చాలా లాంగ్

0: ఫ్రాక్చినేషన్స్ ఇచ్చేవాళ్ళం. సపోజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ తీసుకోండి, మనం 40 రేడియేషన్స్ అలా రేడియేషన్స్ కూడాను ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు దాన్ని 5 ఫ్రాక్షన్స్ కిందకి చేయటానికి కుదురుతోంది. ఎందుకు అని అంటే ఈ టెక్నాలజీ బాగా పెరిగింది, ఎస్పెషల్లీ ఎంఆర్ లినాక్ వచ్చిన తర్వాత ఈ అడాప్టివ్ థెరపీస్ అనేసి చేస్తున్నాం. ఈ అడాప్టివ్ థెరపీస్లో ఏమవుతుంది అని అంటే సరౌండింగ్ స్ట్రక్చర్, ఎందుకు ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేసేవాళ్ళం అంటే సరౌండింగ్ నార్మల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడాను మనకు ఒకటేసారి డోస్ ఇవ్వటానికి కుదరకపోవచ్చు అనమాట, అది సపోర్ట్ చేయవు. సో దానికోసం అనేసి డైలీ కొంచెం కొంచెం డోస్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ టెక్నాలజీ మారటం ద్వారా సింపుల్గా 5 ఫ్రాక్షన్స్లో కూడా, అయితే అన్ని క్యాన్సర్స్కి అలా చేయలేము, కొన్ని క్యాన్సర్స్లో ఈవెన్ సింగిల్ ఫ్రాక్షన్లో కూడాను ట్రీట్మెంట్ చేయడానికి కుదురుతుంది, కొన్నిట్లో 25 ఫ్రాక్షన్స్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉందనుకోండి, దాంట్లో 25 కంపల్సరీ చేయాల్సి వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఒకప్పుడు 30 రేడియేషన్స్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఓన్లీ 15 రేడియేషన్స్ మాత్రమే ఇస్తున్నాం. ప్రాస్టేట్ తీసుకోండి, ఒకప్పుడు 40 కూడా ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఓన్లీ 5 ఫ్రాక్షన్స్లో కూడా, ఇన్ ఫ్యూచర్ ఇంకా 1 or 2 ఫ్రాక్షన్స్ కూడా చేయొచ్చు అనేసి కొత్తగా స్టడీస్ చెప్తూ ఉన్నాయి. కానీ వాటికి ఇంకా కొంచెం టైం పట్టచ్చు, కానీ 5 ఫ్రాక్షన్స్ చాలా సేఫ్గా చేసుకోవచ్చు. అయితే ఏ టెక్నాలజీ వాడతామో దాన్ని బట్టి మనము హై ఎండ్ హై ఎండ్గా ఇలాంటి చిన్న చిన్న ఫ్రాక్షన్స్లో చేయగలమా లేదా అనేది తెలుస్తుంది.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు ఆనంద్ అండి, ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నామండి. నా ఏజ్ వచ్చేసి 48 ఇయర్స్ అండి. అది క్యాన్సర్ రాకముందుకు మళ్ళీ వచ్చిన తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలండి? ఒకటి, మళ్ళీ షుగర్ వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది లైఫ్ లో.
0: చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రతి వాళ్ళకి కూడాను డైట్ మీద చాలా డౌట్స్ ఉంటాయి, అసలు ఈ క్యాన్సర్లో ఈ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు డైట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఈ క్యాన్సర్ పేషెంట్స్ అనే కాదు, మామూలుగా కూడాను మనందరికీ కూడాను ఆహార అలవాట్లు అనేది చాలా, అంటే పద్ధతిగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకప్పుడు మన ఇళ్లలో పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మల ఇళ్లలో 6 గంటల తర్వాత అసలు మనకు కిచెన్ అనేది క్లోజ్ అయిపోయేది. ఆ తర్వాత ఎవరు కూడాను 6 తర్వాత ఫుడ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు అర్ధరాత్రులు కూడాను పిల్లలు సినిమాలు చూస్తూ పాప్కార్న్లు ఐస్ క్రీమ్లు తినుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఇలాంటి వీటి వల్లే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా పెరుగుతోంది. తర్వాత ఒక టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్, అట్లీస్ట్ మనకు ఈవినింగ్ డిన్నర్ అనేది 6 కానీ 7 లోపల కానీ తినేస్తే చాలా బెటర్. ఆ తర్వాత ఎప్పుడు కూడాను ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలాంటివి డైట్లో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి రెండూ కాకుండా ఇంకొకటి స్మోకింగ్, వీటన్నిటికంటే కూడా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇప్పుడు మనందరి లైఫ్లో వచ్చింది, అదేంటి అని అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే ఉంటూ ఉన్నాం, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్ కానీ లేకపోతే మళ్ళాంటి వాళ్ళం. ఇప్పుడు మనం కూడా చూడండి, లాస్ట్ 1 అవర్ నుంచి ఒకటే ప్లేస్లో కూర్చొని ఉన్నాం. సో ఇలా కంటిన్యూస్గా ఒక ప్లేస్లో కూర్చొని ఉంటే కనుక మనకు ఎప్పటికీ కూడాను ఈ బాడీలో ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది. తర్వాత అది ఫ్యూచర్లో ఎటువంటి క్యాన్సరే కాదు, అదర్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ న్యూరో ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ కూడాను దారితీసే అవకాశం ఉంటుంది. డ్యూరింగ్ క్యాన్సర్ కూడాను మనమేమి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ క్యాన్సర్ని బట్టి కొన్ని చేంజెస్ చెప్తూ ఉంటాము, దాని ప్రకారం చేసుకోవచ్చు.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను కృష్ణ మెడికల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. అయితే రేడియేషన్ థెరపీ తీసుకున్నాను, దాంతో ఆల్మోస్ట్ డ్రై అయింది, తర్వాత కీమోథెరపీ ఇచ్చారు, దాంతో కూడా పూర్తిగా పోయిందని మనకు రిజల్ట్ వచ్చింది.
0: ఓకే,
3: తర్వాత సిఏ బ్లడ్ టెస్ట్ చేయిస్తే దాంట్లో ఏమి చూపించలేదు, 6 వరకు చూపించింది అది.
0: ఓకే,
3: సో అది ఇన్ఫర్మేషన్ వల్ల అన్నారు, అది ఓకే. తర్వాత సెకండ్ ఒపీనియన్ పోతే డాక్టర్ గారికి ఆయన అల్ట్రాసౌండ్ చేసి బయాప్సీ తీయమని చెప్పారు. సో ఆ డాక్టర్ బయాప్సీ తీయలేదు, ఇంకో హాస్పిటల్కి వెళ్తే బయాప్సీ తీశారు, ఆ బయాప్సీలో నెగిటివ్ వచ్చింది. సో నేను సెకండ్ ఒపీనియన్ వల్ల వెయిట్ అండ్ వాచ్ గురించి వెళ్తున్నాను. సో వెయిట్ అండ్ వాచ్ లో ఇది ఇస్ ఇట్ ఓకే?
0: అంటే ఏ క్యాన్సర్ అండి? రెక్టల్ క్యాన్సరా?
3: రెక్టల్.
0: ఎక్కడ, ఏ లొకేషన్ లో ఉంది?
3: ఇస్ అబౌట్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది ఆనల్ వాచ్.
0: రెక్టల్ క్యాన్సర్ లో వెయిట్ అండ్ వాచ్ పాలసీ అనేది ఇంకా, అంటే దానికి ఏంటంటే చాలా స్ట్రిక్ట్ సర్వైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా మేమందరం సర్జరీకే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఎందుకు అని అంటే ఈ వెయిట్ అండ్ వాచ్లో ఎప్పుడు డిసీజ్ వస్తుందో, అది ఎప్పుడు క్యాన్సర్ కిందకి మళ్ళీ డెవలప్ అయ్యి మళ్ళీ తర్వాత ఇన్ ఫ్యూచర్ వస్తుందో అనేది చాలా ప్రెషర్ ఉంటుంది. మీకు 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ యానల్ వాజ్ అంటున్నారు కాబట్టి

0: ఖచ్చితంగా దీనికి మీకు పర్మనెంట్ కొలాస్టమీ అనేది అవసరం పడదు. ఇది చాలా సింపుల్ సర్జరీ అయిపోతుంది, జస్ట్ ఆపరేట్ చేసి తీసేస్తారు. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే సర్జరీ చేయించుకుంటేనే బెటర్ ఉంటుంది. కానీ వెయిట్ అండ్ వాచ్ కూడా ఒక ఆప్షనే, కానీ దానికి ఏంటంటే చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎవ్రీ 3 మంత్స్ వెళ్ళాలి, కొలనోస్కోపీస్ చేయాలి, బయాప్సిస్ చేయాలి, ఈ అంత రెగ్యులర్గా అది లైఫ్ టైం చేయించుకుంటూ ఉండాలి. ఈ లోపల మధ్యలో ఎప్పుడన్నా తిరగబడినా కానీ మళ్ళీ మనం ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
1: చాలా చక్కగా క్యాన్సర్ వ్యాధి చికిత్సకు రేడియేషన్ థెరపీ అనే అంశం గురించి మా శ్రోతలు వివరించారు. అలాగే మా శ్రోతలు అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా డీటెయిల్గా ఆన్సర్ చేశారు డాక్టర్ సునీత గారు. నమస్తే అండి, మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్స్ అమ్మా.
2: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: మీరు ఇంతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 40 సెకండ్లు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ పర్యటనలో భాగంగా 25,000 కోట్ల అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1570 కోట్లతో 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ది చేసిన 75 రైల్వేస్టేషన్లను వర్చువల్గా ప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామసాగర్ ప్రాజెక్టు పనులను మంత్రులతో కలిసి పరిశీలించారు. కేసీఆర్ హయాంలో బడ్జెట్ పెంచి రీడిజైన్ చేయడం వల్ల ఆర్థిక భారం పడిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని, ప్రజాప్రభుత్వంలో ఒక్క పైసా వృధా కాకుండా ప్రాజెక్టును తరువాతగతన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎలనీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా రూపొందించిన రాష్ట్రంలోని తొలి కాంటిజెన్సీ ప్రణాళికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో విడుదల చేయనున్నారు. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు అధికారుల కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. గత 6 నెలల్లోనే రికార్డు స్థాయిలో 9,800 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం కల్పించారు. హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ప్రజల నుంచి 100కు పైగా వినతి పత్రాలను స్వీకరించారు. ఇందిరమ్మ ఇల్లు, భూ వివాదాలు, విద్యార్థి ఉద్యోగ సమస్యలపై వచ్చిన ఈ అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఉడాన్ 2.0 పథకం కింద వర్క్షాప్ అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీనిని ప్రారంభిస్తారని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5:05. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు.

చాయ్తో హాయ్ కబుర్లు. మీరు వింటున్నారు వళ్ళంత జల్లింత కావాలిలే అన్నా, వాన వాన వెన్నెల వాన అన్నా, వాన జల్లు అన్నా. ఇలా వాన పాటలు వినగానే చిన్నప్పుడు వానలో తడిసిన రోజులు టక్కన గుర్తొచ్చేస్తాయి ఎవరికైనా కదా. కానీ ఈసారి పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని చెప్పాలి. ఎప్పుడు ఫుల్గా వర్షాలు పడేవి, కానీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా తక్కువ వర్షాలు. ఒక్కసారి ఆలోచించండి, వర్షాకాలం ఇలాగే ముగిస్తే మన చెరువులు, మన పంటలు, మనం తాగే నీరు, వీటన్నిటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్క చినుకు విలువ వాన పడనప్పుడే తెలుస్తుంది. అందుకే ఈ పాట వింటున్నప్పుడు వానతో మనకున్న అనుబంధాన్ని ఈ పాట వింటూ ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జన

0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఈసారి ఎండలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. ఎలనినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న వర్షాలు, ఇవి కేవలం వార్తల్లోనే వినే పదాలు కాదు, మన జీవితాలను నేరుగా ప్రభావితం చేస్తున్న నిజాలు. వర్షాలు తగ్గితే రైతు ఇబ్బంది పడతాడు, కూరగాయల ధరలు పెరుగుతాయి, బియ్యం నుండి పప్పుల వరకు ప్రతి ధరపై ప్రభావం పడుతుంది. అందుకే నీరు ఉన్నప్పుడే ప్రతి చుక్కను ఒడిసి పట్టుకోవాలి. బ్రష్ చేస్తున్నప్పుడు ట్యాప్ ఆఫ్ చేయటం, వాహనం కడిగేటప్పుడు పైప్ బదులు బకెట్ వాడటం, లీకేజెస్ ఉంటే వెంటనే సరిచేయటం, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు భవిష్యత్తులో పెద్ద పెద్ద మార్పుల్ని తీసుకురాగలవు. సరే, ఇప్పుడు మరో మంచి పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జీ నాగమణి చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నాం. వర్షాలు పడాలంటే మరి మనం ఏం చేయాలి, దీని గురించి మాట్లాడుకుందాం. అవును, మిమ్మల్ని ఒక్క విషయం అడగటం మర్చిపోయాను. మీ ఇంట్లో నీటిని ఆదా చేయడానికి మీరు పాటించే ఒక మంచి అలవాటు ఏంటి? ఆ మంచి అలవాటు ఏంటో నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియచేయండి. మీ ఆసక్తికరమైన సమాధానాల్ని కార్యక్రమంలో మీ పేరుతో సహా నేను చదివి వినిపిస్తాను. అప్పటి వరకు పాటలతో మాటలతో మీ సాయంత్రాన్ని మరింత అందంగా మార్చేందుకు నేను మీ ఆర్జీ నాగమణి. స్టే ట్యూన్డ్.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మరి నీటిని మీరైతే ఎలా ఆదా చేస్తారు అని నేను అడిగిన దానికి ఒక ఇద్దరు శ్రోతలైతే మెసేజ్ చేసేశారు. ప్యూరిఫైర్ వేస్ట్ వాటర్ని బాత్రూంలో వాడతామండి అని ప్రగతి నగర్ నుండి ఆంజనేయులు గారు మెసేజ్ చేస్తే, ఎవరైనా అన్నెసరీగా వాటర్ యూజ్ చేసిన అలా వేస్ట్ చేయడం వల్ల ఫర్దర్గా భావితరాలకు వచ్చే ఇబ్బందుల గురించి వాళ్ళకి తెలియచేస్తాను అని కుషాయిగూడ నుండి వెంకటేష్ మౌనిక గారు సందేశాన్ని పంపించారు. అంటే నీటిని వృధా చేయకూడదు, దానివల్ల మనకు భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి సమస్యల గురించి తనకు తెలిసిన వారికి తెలియచెప్తాను, అంటే మోటివేట్ చేస్తాను, వాళ్ళల్లో నీళ్ల యొక్క ఉపయోగం గురించి అవగాహన పెంచుతాను అని చెప్పి చెప్తున్నారు. నిజంగా మంచి ఆన్సర్ అండి ఇది. వెంటనే ఉండండి, ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మరియు వర్షాలు పడాలంటే మనం ఏం చేయాలి మాట్లాడుకుందాం.

వర్షాలు పడాలంటే మనం ఏం చేయాలి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ఒక్క చెట్టు 100 మంది స్నేహితులతో సమానం అంటారు. ఏళ్ల తరబడి శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు మొక్కలు నాటండి, ఉన్న చెట్లను కాపాడండి అని చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే చెట్టు మనకు కేవలం నీడనే కాదు, ఆక్సిజన్ ఇస్తుంది, వర్షాలని సకాలంలో కురిసేటట్లు చేస్తుంది, భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఈరోజు మనం నాటే చిన్న మొక్క రేపటి తరాలకు ఒక పెద్ద వరం. అందుకే ఈ వర్షాకాలంలో కనీసం ఒక్క మొక్కనైనా నాటుదాం మన ఇంటి ముందు.

మన కాలనీలో మన స్కూల్లో ఎక్కడైనా సరే నేను ఒక మొక్క నాటాను అని గర్వంగా చెప్పే రోజు రావాలి. ఇప్పటికైతే సకాలంలో వర్షాలు పడాలని, మన రైతన్న నవ్వాలని, మన చెరువులు నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్దిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి.

0: లో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ సంప్రదించగలరు.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఏంటబ్బా రేపు ఫ్రైడే కదా, ఏం సినిమాలు రిలీజ్కి లేవా, నాగమణి ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారా? అందుకే మరి రేపు రిలీజ్కున్న సినిమా గురించి ఒక అప్డేట్ మీకోసం. 90s 2000s లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా కూడా మంచి పేరు తెచ్చుకున్న నటులు హీరో శ్రీకాంత్. ఇప్పుడు ఆయన హీరోయిన్ లయతో జోడీగా నటించిన సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్. మధ్యతరగతి లైఫ్లో ఉండే కష్టాలని వినోదాత్మకంగా తెరకెక్కించారు డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి. ఈ సినిమాలో మరి వెంకటేశ్వర స్వామిగా రాజేంద్ర ప్రసాద్ నటించారు. ఇప్పుడు ఈ సినిమా రేపే విడుదల, అంటే థియేటర్స్లో రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఏంటి, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నారా? ఏ పని సరిగా జరగట్లేదని, అందరూ నన్నే ఎందుకంటారని, నాకే ఎందుకు ఇలా అవుతుందని సతమతమవుతున్నారా? ఇలా ఏదైనా బాధ ఉన్నప్పుడు మీలో మీరే ఆలోచిస్తూ కూర్చుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. స్ట్రెస్ కూడా నేనున్నాను అంటూ వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత చెప్పక్కర్లేదు రకరకాల ఆరోగ్య సమస్యలు. అందుకని మనసులో బాధని మనసుకు దగ్గరైన వారితో, స్నేహితులతో చెప్పుకుంటే తగ్గుతుంది, లేదంటే నచ్చిన వారితో షేర్ చేసినా కూడా తగ్గుతుంది. ఇంకా ఇష్టమైన మ్యూజిక్ని వినటం వలన కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఏదో ఒకటి చేసి మనసుని డైవర్ట్ చేసుకోలే తప్ప జరిగిపోయిన దాన్ని మార్చలేం. కొన్ని సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుందంటారు కాబట్టి ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడకూడదు.

ఇది ఈనాటి చాయ్తో హాయ్ కబుర్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05. ఇప్పుడు ఒక సినీ గీతం విన్నాం. సింధూరే సినోరాజ్ పాడిన పాట వనమాల గీతానికి శక్తికాంత్ కార్తిక్ సంగీతం. చిత్రం ఫిదా.

0: मेरे इंतवर को किसी की तमिन्ना रू
1: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6 గంటల 10 నిమిషాలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ను సందర్శించారు. సైదాబాద్ స్కూల్ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. చట్ట ప్రకారం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం

ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధిస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ సంస్కృతి ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఆషాఢ గోల్కొండ బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ శ్రీశ్రీశ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలి బోనం పట్టువస్తాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సంబరాల్లో పోతురాజుల విన్యాసాలు, కళా ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని అన్నారు. మంత్రులు అధికారిక ఉత్సవ పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు ఆలయ కమిటీకి 11 లక్షల రూపాయల ప్రభుత్వ చెక్కును అందజేశారు. ఉత్సవాల నేపథ్యంలో పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్

0: 11 లక్షల రూపాయల ప్రభుత్వ చెక్కును అందజేశారు. ఉత్సవాల నేపథ్యంలో పోలీసు శాఖ నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ను సందర్శించారు. ఈ సందర్భంగా టేక్ పాయింట్ వద్ద గోదావరి నది ఇన్ఫ్లోను, ప్రస్తుత నీటి ప్రవాహ పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్ట్ మ్యాప్ను నిశితంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రికి ఇరిగేషన్ శాఖ అధికారులు ఆయకట్టు స్థిరీకరణ, ప్రాజెక్టులో నీటి లభ్యతకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేశారు. వ్యవసాయ అవసరాల దృష్ట్యా వనరులను గరిష్టంగా ఉపయోగించుకునేలా చూడాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. గాంధీభవన్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ప్రజల నుంచి 100కు పైగా వినతి పత్రాలను స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూ వివాదాలు, విద్యార్థి, ఉద్యోగ సమస్యలపై వచ్చిన ఈ అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేదలు, బడుగు వర్గాల సంక్షేమం కోసమే పనిచేస్తోందని, వైఎస్సార్ తరహా ప్రజాపాలనను సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నారని కొనియాడారు. మేడారం మహాజాతర అభివృద్ది పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవ్రావు ఇతర అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో రోడ్ల విస్తరణ, క్యూలైన్ల ఆధునీకరణ, పారిశుద్ధ్య పనులను త్వరితగతిని పూర్తి చేయాలన్నారు. అంతకుముందు మంత్రి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని వన మహోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కంటే ముందే నిర్దేశిత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వర్చువల్ విధానంలో 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ది చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభిస్తారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ఐటీ కారిడార్ సేవలందించేందుకు 26 కోట్ల రూపాయల వ్యయంతో విమానాశ్రయ తరహా వసతులతో తీర్చిదిద్దిన హైదరాబాద్ హైటెక్ సిటీ స్టేషన్ కూడా వీటిలో ఉంది. జింద్ సోనీపట్ మధ్య దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ 10 కోచ్ల 3200 హెచ్పి రైలు స్వచ్ఛ ఇంధన రవాణాలో ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థిని హోంవర్క్గా వేరే మత గ్రంథాలను చదవాలని, రాయాలని పాఠశాల యాజమాన్యం బలవంతం చేసిందనే ఆరోపణలపై బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ఇలాంటి మతపరమైన బలవంతపు చర్యలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చిన్న వయసులోనే పిల్లలపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం వారి మానసిక వికాసంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ, పోలీసు అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను తీవ్రంగా విమర్శించారు. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధిస్తూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 7,180 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యం ఉన్నప్పటికీ బొగ్గు నిర్వహణ లోపం, ప్లాంట్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఉత్పత్తి 44% పడిపోయిందని అన్నారు. ప్రభుత్వ హయాంలో పలు కుంభకోణాలు జరుగుతున్నాయని, సింగరేణి నాణ్యమైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. రైతులకు విద్యుత్తు, సాగునీరు అందించడంలో అన్యాయం చేస్తున్నారని అన్నారు. తక్షణమే 24 గంటల విద్యుత్ సరఫరాను అందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ మార్కెట్ యార్డులో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: రైతు భరోసా 9 రోజులు 9,000 కోట్లు 10వ తారీఖు లోపల మన రైతులకు ఇచ్చి రైతు ప్రయోజనం కాపాడే ప్రయత్నం చేస్తున్న సందర్భం, రైతు పండించినటువంటి పంటలను మనం మద్దతును కొనుగోలు చేయడంతో పాటు 48 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి సందర్భం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తున్న సందర్భం మీరు చూశారు.
0: ఎస్సీ ఎస్టీ కేసులను 30 రోజుల్లో పరిష్కరించాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి

వెంకటయ్య అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ సంక్షేమంపై జిల్లాస్థాయి అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆదర్శ సురభి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి హాజరై సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసుల విచారణ, బాధితులకు అందుతున్న నష్టపరిహారం, పునరావాస చర్యలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై రైతులు ధర్నా చేపట్టారు. కాళేశ్వరం పంప్ హౌస్లు సిద్దంగా ఉన్నా నీటి విడుదలలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటలు ఎండిపోతున్నాయని, తక్షణమే నీరు వదలాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యాన పంటల విస్తరణకు అందించే రాయితీని జిల్లాలోని ఆసక్తిగల రైతులు దరఖాస్తు ప్రక్రియ అవసరమైన పత్రాల వివరాల కోసం ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని జనగామ జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారి అంబికా సోని ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఉద్యానవన రంగం అభివృద్దికి, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులను సన్నద్దం చేయడానికి ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ప్రత్యేక కార్యాచరణను ప్రకటించిందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఈరోజు నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేకూరేలా పనిచేస్తోందని అన్నారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూత, వడ్డీలేని రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు, వ్యాపారాభివృద్దికి ప్రోత్సాహం అందిస్తూ మహిళలను స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పద్దతులను పాటించడం ద్వారా మాతా శిశు ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కుటుంబ ఆర్థికాభివృద్దికి, సమాజ ప్రగతికి దోహదపడుతుందని నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన టీజీఈ ఏపీసెట్ 2026 రెండవ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. రేపు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతాయి. ఎల్లుండి నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. జులై 18-19 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జులై 22 నాటికి సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది. మొదటి విడతలో భర్తీ కాని 19,325 సీట్లతో కలిపి 27,487 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సీతారామ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ను సందర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:20. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటారు ఇప్పుడు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట భీమ్ సిసిరోలియో సంగీతాన్ని అందించి మధుప్రియతో కలిసి పాడిన పాట అనంత శ్రీరామ్ గీతం, చిత్రం మన శంకరవర ప్రసాద్ గారు.

లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ఇప్పుడు వినబోతున్న పాట అనంత్ రవిచందర్ సుభాష్ నితో కలిసి పాడిన పాట కృష్ణకాంత్ గీతం, చిత్రం కూలీ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. ఇప్పుడు వినబోతున్న పాట కోర్ట్ చిత్రంలోనిది. అనురాగ్ కులకర్ణి సమీర భరద్వాజ్ గారిని చేశారు పూర్ణాచారి గీతానికి. విజయ్ బులగారిన్ సంగీతం.

లేటెస్ట్ సూపర్ హిట్స్ విన్నారు. మరికొన్ని పాటల్ని 6 గంటల 50 నిమిషాలకు వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6 గంటల 40 నిమిషాలు. వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

0: Hello dear friends, welcome to our musical vanilla program. Musical endukantunnarante ivvala manamu music and paatala gurinchi maatladukuntunnam. So this is your RJ Chetan welcoming you all. Paatalu paadatam chaala mandiki ishtam. Mahilalu ekkuva paatalu paadutu untaru chinna pillalanu bujjaginchataniki variki gooramuddalu tinipinchataniki amma paade paatalu amrutanla untayi. Tana bidda kosam jeevula paatalu paadina తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. అక్కడ ఒక రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇది వెల్లడించారు. అయితే ప్రసవం తరువాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపితే మహిళల్లో మరీ తొందరగా మార్పు వస్తుందట. ప్రతి 8 మంది బాలింతల్లో ఒకరు డిప్రెషన్ కి గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీళ్లకే కాదు, వయసు పైబడిన వారు పాటలు పాడినా మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడితే డిమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించింది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522

0039 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. అందరు గాయకులు సమానంగా సృష్టించబడరు. కొంతమంది రాగ్ మల్హార్ యొక్క ఆత్మీయమైన ప్రదర్శనతో వర్షం కురిపించగలిగితే మరికొందరు వారి తల్లులు మాత్రమే మెచ్చుకోగలిగే గాత్రాన్ని కలిగి ఉండొచ్చు. అయితే టాలెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. మీరు 21వ శతాబ్దానికి చెందిన తాన్సేనైనా లేదా వెరీ షాయ్ బాత్రూమ్ సింగర్ అయినా తప్పక పాడండి. మీకు పాడటం అంటే ఇష్టమైతే మీరు చదవబోయేదాన్ని మీరు ఇంకా ఇష్టపడతారు. యు విల్ లైక్ వాట్ యు ఆర్ రీడింగ్. మీరు వినోదాన్ని అందించడమే కాకుండా ఇది కొన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాడటం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. పాడటం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీరు పాడినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇది మీకు కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సింగింగ్ పాడటం వల్ల మీ బ్లడ్ స్ట్రీమ్ లో అంటే రక్తంలో కార్టిసోల్ స్థాయిలు తగ్గుతాయని, మిమ్మల్ని రిఫ్రెష్డ్ అండ్ రిలాక్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుందని సూచించడానికి తగినన్ని ఆధారాలున్నాయి. కాబట్టి మీ చెడు మానసిక స్థితిని అధిగమించడానికి మీకు ఇష్టమైన పాటను పాడండి. అంతేకాకుండా కొన్ని స్పీచ్ డిసార్డర్స్ ఉంటాయి, వాటిని కూడా పాడటం వల్ల తగ్గించుకోవచ్చు. కమీనే అని హిందీలో ఒక పాపులర్ ఫిల్మ్ ఉంది, గుర్తుందా? ఎందుకంటే ఆ ఫిల్మ్ లో అతను మాట్లాడేటప్పుడు కాకుండా పాడేటప్పుడు అతను తడబడ్డం తక్కువగా కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు మరియు ఆటిజం వంటి వ్యాధుల్లో స్పష్టంగా కనిపించే ప్రసంగం సంబంధిత నాడీ పరిస్థితులను మెరుగుపరచగల గానం యొక్క చికిత్సా ప్రభావాలను సూచించే తగినంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాట పాడటం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చు. Yes, you heard it right, my dear friends. పాడటం వల్ల అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి పాడాలనుంటుంది. మీ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి? రాదు కాబట్టి పాడరంతే, కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు, లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు, మీ ముఖ కండరాలు అండ్ మరీ ముఖ్యంగా మీ ఊపిరితిత్తులను ఉపయోగించుకుంటారు. లంగ్ కెపాసిటీ పెంచడం ద్వారా వాటిని ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. COPDతో బాధపడుతున్న వారు తరచూ పాడమని సలహా ఇస్తారు. ఆస్తమా ఉన్నవారు సింగింగ్ థెరపీ వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కంపించే మన శ్వాసనాళాలు బదులుగా ఉండే కండరాల వల్ల గురకొస్తుంది. ఇది విచిత్రమైన ధ్వనిని సృష్టించే కంపనం. గురక పెట్టే వారి నిద్రలేని జీవిత భాగస్వాములు పాడటం వల్ల గురకను అరికట్టొచ్చని తెలుసుకుని సంతోషిస్తారు. గాయక గాయకులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వదులుగా ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సింగింగ్ ప్రాక్టీస్ సహాయపడుతుందని, తద్వారా గురక చికిత్సలో సహాయపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ మానసిక క్షేమం తరచుగా ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలున్నాయి. పాటలు పాడటం వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అండ్ వారి రోగ నిరోధక వ్యవస్థలోని భాగాలను మాడ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిత్తవైకల్యం ఉన్న రోగులు మెదడుపై కూడా పాడటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. బహుశా పాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో జ్ఞాపక శక్తి క్షీణించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పాడటం వల్ల. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనేలేదు. పాటలు పాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూజిక్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. కానీ
ప్రస్తుతమున్న సమాజంలో మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మర్చిపోయి

0: ఎక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి ఆ పరుగు అంటే చాలా మందికి తెలియనే తెలియదు. సిస్టమ్ లో ఉన్నాము, ఇరుక్కుపోయాం కాబట్టి పరిగెత్తాలి అంటారు. పరిగెత్తకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, పిల్లలు, ఫీజులు, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా యువర్ హెల్త్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం, అది మీ శారీరక ఆరోగ్యమైనా మీ మానసిక ఆరోగ్యమైనా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంత చిన్న విషయమే కదండి విచ్ యూ క్యాన్ యాడ్ ఇన్ యువర్ రొటీన్. ప్రతిరోజు మ్యూజిక్ ని మీ జీవితంలో అంశంలా చేసుకోండి అండ్ యూ విల్ సీ ద బెనిఫిట్స్. మీలో చేంజ్ మీరే చూసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద పాజిటివ్ చేంజ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయశ్చిత్త కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: లేటెస్ట్ సూపర్ హిట్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు వినబోతున్న పాట ఓజీ చిత్రం నుండి శృతి రంజని గానం చేశారు. కళ్యాణ చక్రవర్తి త్రిపుర నేని గీతానికి ఎస్ఎస్ థమన్ సంగీతం.

ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట అర్మాన్ మాలిక్ గానం చేశారు మిరాయి చిత్రానికి, కృష్ణకాంత్ గీతానికి, గౌరహరి సంగీతం.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోనిది. భీమ్ సిసిరోలియో సంగీతాన్ని అందించి ప్రణవి ఆచార్యతో కలిసి పాడిన పాట అనంత శ్రీరామ్ గీతం.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండా వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ముంజాల తిరుపతి. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్దల మధ్య వైభవంగా ప్రారంభమైంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా పర్యటనలో భాగంగా జింద్ సోనిపత్ల మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. రూపకల్పన ఇంజనీరింగ్ అనుసంధానం చేయబడిన ఈ రైలు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేశారు. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది ఈ రైలు ప్రస్తుతానికి గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 10 కోచ్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ భారతదేశపు హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చేయబడిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టమ్తో నడుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రైలు

గాలిలో హైడ్రోజన్ లీకేజీలు, వేడిమంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ 370 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులతో సరికొత్త రికార్డును నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కింద సుమారు 1657 శాస్త్రవేత్తల బృందాలు దేశవ్యాప్తంగా 728 జిల్లాల్లో పర్యటించాయని, ముఖ్యంగా ఎలినినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది రైతులతో మమేకమై వారికి అవసరమైన సలహాలు అందించాయని తెలిపారు. మిషన్ ఐసీఏఆర్ 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పోటీల్లో భాగంగా యువ శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ ఏఐ, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో ఉడాన్ పథకం తదుపరి దశ ద్వారా 120 కొత్త ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే 4 కోట్ల మంది ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వర్క్షాప్ను ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ, సవరించిన ఈ పథకం కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అర్హతను విస్తరించినట్లు, విమానయాన సంస్థలకిచ్చే మద్దతును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచినట్లు, అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయ నిర్వహణ సంరక్షణ మద్దతును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ కోసం ప్రభుత్వం గతంలోనే 29,000 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించిందని, రాబోయే దశాబ్దంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కేరళలోని ప్రసిద్ద శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఈ సాయంత్రం తెరుచుకున్నాయి. ఆలయం తెరిచిన మొదటి రోజు నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరిచి సంప్రదాయ దీపారాధన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో కలిపి పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. కర్కిడక మాసం మొదటి రోజైన రేపు ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక అనుష్ఠానాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగి ఈ నెల 21 తేదీ వరకు జరుగుతాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే బలోపేతం చేయడం కొరకు భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈరోజు జైపూర్లో విదేశీ సంపర్క కార్యక్రమాన్ని నిర్వహించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంపొందించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, సురక్షితమైన నైతిక వలసలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పవిత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా సాగుతోంది. పవిత్రమైన పహాండి, బిజే, చేరా, పహాండ్రా ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల 3 భారీ రథాలను లాగే కార్యక్రమం ప్రారంభమైంది. శంఖనాదాలు, వేద మంత్రోచ్చరణలు, జై జగన్నాథ్ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు ఈ భారీ రథాలను బడాదండ మార్గం గుండా శ్రీ గుండీచా ఆలయం వైపు లాగుతున్నారు. ఈ ప్రపంచ ప్రసిద్ధి ఉత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా సాగేందుకు వీలుగా విస్తృత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర సహాయక చర్యల ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాగా గ్రాండ్ రోడ్ మార్గంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల రథాలను లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సేవల సిబ్బంది, వైద్య సిబ్బంది వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉక్రెయిన్ పార్లమెంట్ ఈరోజు
సరిహి.

కొరెట్స్కీని ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెట్స్కీకి ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ ఆయన పేరును ప్రతిపాదించారు. కొరెట్స్కీ May 2025 నుంచి ఉక్రెయిన్ జాతీయ చమురు గ్యాస్ సంస్థ నాప్టోగాజ్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కేవలం 6 నెలల పదవీకాలం తర్వాత రక్షణ మంత్రి మైఖెలో ఫెడరోవ్ను పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది.

అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది. ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న కాలంలో ఈ నిర్ణయం సైనిక సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పురుషుల వన్డే క్రికెట్లో భాగంగా కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతోంది. అనారోగ్యం కారణంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరం కాగా అతని స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు. మంగళవారం బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో ముందంజలో ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు ఈశాన్య భారత్, తూర్పు ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశాలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రేపటి వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం సామాజిక భద్రత పరిధిలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ 100 కోట్ల మార్కును దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సామాజిక భద్రత కల్పన అద్భుతంగా విస్తరించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2015 సంవత్సరంలో కేవలం 19% ఉన్న సామాజిక భద్రత పరిధి 2026 నాటికి ఏకంగా 68.4% పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది పౌరులకు సామాజిక భద్రత చట్టం కింద రక్షణ లభించిందని, ఇది మోదీ ప్రభుత్వ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, ఆహార సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశ సామాజిక భద్రత వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. ముఖ్యాంశాలు. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులు, సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత ఆహార, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథ్ రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15. ఆరోగ్య జీవనం, జీవనశైలి వ్యాధులు, యోగా ప్రాముఖ్యత ఈ అంశం గురించి డాక్టర్ టి కృష్ణమూర్తి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి.

0: ఆధునిక ప్రపంచంలో ఈ సిటీ లైఫ్లో ఈ జీవనశైలి వ్యాధుల బారిన చాలామంది యువతనే ఈ సమస్యలకు లోనవుతున్నారు. వీటి విషయంలో ఏ రకంగా మనము యోగా ద్వారా లాభం పొందొచ్చు అంటారు?
1: ప్రస్తుత నవనాగరికత ప్రపంచంలో చాలామంది ఈ అడల్టరేటెడ్ ఫుడ్ ప్రిపరేషన్స్ తీసుకుంటున్నారండి. సరైన టైంలో నిద్రపోవడం లేదు, సరైన క్వాంటిటీలో ఆహారం తీసుకోవడం లేదు, ఈ శారీరక పరిశ్రమ చేయడం లేదు. మన శరీరము పంచభూతాలతో తయారైంది, మట్టి, నీరు, గాలి, సూర్యరశ్మి, ఆకాశతత్వము. మీరే చర్చించుకోవచ్చు, ప్రస్తుత సాఫ్ట్వేర్ యూజర్స్ కానీ, లేడీస్ కానీ, ఒట్లీ హౌస్ వైఫ్లు కానీ ఇంట్లోనే ఉంటారు, కానీ బయట అట్మాస్ఫియర్కు బాడీని ఎక్స్పోజ్ చేయరండి. మన శరీరము ఎండకు ఎక్స్పోజ్ చేయాలి 10 గంటల లోపల, అప్పుడే విటమిన్ డి లెవెల్స్ అనేటి స్కిన్ గుండా బాడీ తయారు చేసుకుంటుంది. చాలామంది చెప్పులు తొడుక్కొనే నడుస్తుంటారు, చెప్పులు లేకుండా మట్టి కాంటాక్ట్తో పెట్టుకోవాలండి. ఇలా బేర్ ఫుట్ను అర్థ మీద ఉంచేదాని మూలాన బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ అర్థ లాక్కుంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక 10 మినిట్స్ మట్టి మీద కాలు పెట్టి బేర్ ఫుట్లో నిలబడండి, అర్థ పుల్లింగ్ చేసుకుంటుంది బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ. ఇది చాలామంది తెలీదు. ఎండకు, గాలికి, సూర్యరశ్మికి బాడీకి ఎక్స్పోజ్ చేయకపోతే మనకు జబ్బులు తప్పవండి. కాబట్టి ప్రతి ఒక్కరు రోజుకు పెద్దవారు అయితే 3.5 నుంచి 4.5 లీటర్స్ నీళ్లు ఈ ఋతువులను బట్టి తీసుకోవాల్సింది ఉంటుంది. ఎండాకాలం అయితే 5 లీటర్స్ వరకు నీళ్ళు తీసుకోవచ్చు. చాలామంది నీళ్లు తాగే పద్ధతి కూడా తెలియదండి. చాలామంది ఇట్లా 1 లీటర్ బాటల్ తీసుకొని నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారండి. ఈ స్టాండింగ్ పోస్చర్లో నీళ్లు తాగే దాని మూలాన కిడ్నీస్, హార్ట్ దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నీళ్లు తాగేటప్పుడు కూర్చొని నిదానంగా నీళ్లు తాగాల. అట్లా తాగితేనే బాడీ అబ్జర్వ్ అవుతుంది. మీరు ఒకటేసారి నీళ్లు తాగుతారనుకోండి, అప్పుడు అది యూరిన్గా ఫార్మ్ అవుతుంది, స్టమక్ హెవీ అవుతుంది, హార్ట్ మీద కూడా లోడ్ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కొన్ని జీవనశైలి నియమాలు పాటించి యోగాసనాలు చేస్తేనే మీకు సత్ఫలితాలు వస్తుంది. కొంతమంది అనుకుంటారు, మేము ఈరోజు యోగా చేస్తున్నాం సార్, మాకు జబ్బులు తగ్గలేదు, యాక్టివ్నెస్ లేదు, ఇట్లా డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లము, లేదంటే మెడకు నడుముకు సంబంధించిన ప్రాబ్లంతో ఉన్నాము అని చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఆహార నియమాలు, విహార నియమాలు, దినచర్యను సక్రమంగా పాటించుతూ ఆసనాలు చేస్తేనే బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నా దగ్గరికి చాలామంది స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ పేషెంట్ వస్తారండి. సెర్వికల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ ఇలా వస్తాయి. ఎందుకు వస్తున్నాయంటే లివర్లో ప్రాబ్లం ఉంటుంది. తిని ఆహారం నుంచి బాడీ కాల్షియం తయారు చేసుకోలేదు, బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు బోన్స్లో నుంచి కాల్షియం బాడీ లాక్కుంటుంది. అప్పుడు ఫస్ట్ స్టెప్లోనే మెడకు నడుముకు సంబంధించిన బోన్స్లో నుంచి కాల్షియం తగ్గిపోతుంది, అప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు మెడ తిప్పలేరు, కాలర్ పెట్టుకుంటారు, నడుము నొప్పికి నడుము లంబార్ బెల్ట్ పెట్టుకుంటారు. ఇట్లా ఎన్ని రోజులని బెల్ట్తో మీరు జీవనం సాగించలేరు. ఈ యోగా చికిత్సలు, ప్రకృతి చికిత్సల మూలాన మీకు మెడకు నడుముకు సంబంధించిన బోన్స్ని తిరిగి ఒరిజినల్ ప్లేస్కు తెచ్చడానికి అవకాశం ఉంటుంది. డిసీజ్ వచ్చిన వెంటనే స్పైనల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయండి. స్పైన్ మీద సూపైన్ పొజిషన్ మీద పడుకొని చేతులు స్ట్రైట్ పట్టి మెడను రైట్ లెఫ్ట్ తిప్పుతారు, లేకపోతే 2 చేతులు ఎల్ షేప్లో పెట్టేసి గాలి లోపలికి తీసుకొని ఇట్లా డీప్ ఇన్హలేషన్ చేసి ఎక్సలేషన్ చేయాలి. ఇలా చేసే దాని మూలాన మీ లంగ్స్ యాక్టివేట్ అవుతాయి, ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మెడకు ఈ షోల్డర్స్కు సంబంధించిన మజిల్స్ కూడా యాక్టివేట్ అయ్యి మీకు నడిచేటప్పుడు గిడ్డినెస్ రాకుండా ఉంటుంది, మెడ ఫ్రీగా మూమెంట్స్ ఉంటాయి. నడుముకు సంబంధించిన ఎక్సర్సైజెస్, చేతి బంధాసనం అన్న ఉండదు, ఉత్థాన పాదాసనం అన్న ఉన్నాయి, స్పైనల్ ఎక్సర్సైజెస్, ఈ టిస్ట్ చేసే దాని మూలాన నడుము దగ్గర బోన్స్ స్ట్రెంగ్త్ అయ్యి ఈ నడుము దగ్గర జబ్బులు రాకుండా ఉంటుంది.
0: డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ జీవనశైలి వ్యాధుల్లో ప్రకృతికి సహజమైన గాలి, నీరు, ఎండ శరీరానికి అందించిన కారణంగానే ఈ జీవనశైలి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటారా?
1: అవును సార్. మనము రూమ్లోనే కూర్చొని ఉంటాం, లేకుంటే ఫ్యాన్ కింద ఏసీలో ఉంటారు. ఆ రూమ్లో ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఆ రూమ్లో చాలామంది ఉంటే ఆ రూమ్లో ఉండే ఆక్సిజన్

శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో జీవనశైలి వ్యాధుల్లో యోగా ప్రాముఖ్యత, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి వైద్య నిపుణులు డాక్టర్ తెలుగి కృష్ణమూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, దాదాపుగా 4 దశాబ్దాలకు పైగా మీరు ఈ చికిత్సా విధానంలో ఎంతో మందికి ఈ యోగా ద్వారా, నేచురోపతి డైట్ ప్రాక్టీసెస్ ద్వారా ఎంతో మేలు చేశారని విన్నాము. ప్రస్తుతం ఉండే సమాజంలో ముఖ్యంగా

0: వాళ్ళు పీల్చేస్తారు. బ్లడ్ ప్యూరిఫై కావాలంటే లంగ్స్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండే గాలి అవసరం. కాబట్టి మీరు రోజు కానీ వారానికి ఒకసారి కొన్ని గంటలు దగ్గరలో ఏమైనా పార్క్ కానీ ఏమైనా ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నా కానీ అక్కడ ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాణాయామము మూమెంట్స్ చేసే దాని వలన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బ్రెయిన్కు హార్ట్కు లంగ్స్కు ఆక్సిజన్ అనేటువంటి బ్లడ్ సప్లై అయ్యి దానికి సంబంధించిన జబ్బులు రావండి.
1: డాక్టర్ కృష్ణమూర్తి గారు, మనం ప్రముఖంగా ఈ జీవనశైలి వ్యాధుల్లో మనం గమనించేది ఉదరకోశ వ్యాధులు, డయాబెటీస్, థైరాయిడు, హైపర్ టెన్షను, ఇవన్నీ కూడా ఒకటి ఒకటి తప్పిస్తే ఒకటో రెండో కనబడుతూ ఉంటాయి ఈ జీవనశైలి వ్యాధుల బారిన పడిన వారు. వాటికి యోగా ఆసనాల ద్వారా కానీ, ప్రాణాయామం ద్వారా కానీ, ఈ ప్రకృతి చికిత్స విధానంలో ఎంతవరకు సమాధానం దొరుకుతుంది, ఎంత ఉపయుక్తంగా ఉంటుంది?
0: ఇంతకుముందు మీరు చెప్పిన జబ్బులను సివిలైజ్డ్ డిసీజెస్ అంటారు. 150 మందికి డయాబెటీస్ మెలైటిస్ ఉందండి, అధిక రక్తపోటు ఉంది, లివర్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం డిసీజ్ ఎందుకు వస్తుంది, మనం ఎండకు ఎక్స్పోజ్ చేయకపోతే విటమిన్ డి డిఫిషియన్సీ వస్తుంది. ఈ ఎక్కువ ఆక్సిజన్ ఎయిర్ ఉండే దగ్గర మీరు ప్రాణాయామం కానీ ఉండకుండా ఉంటే కదా ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లము, హార్ట్కు సంబంధించిన ప్రాబ్లము, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ ఎక్కువగా ఉండే ఏరియాలో కొద్దిసేపు అన్నా ఉండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం అవసరము. ఎండకు కూడా వాళ్ళ బాడీని మినిమం క్లోతింగ్తో ఎక్స్పోజ్ చేయాల్సింది వస్తుంది. పైన ఆకాశ తత్వం అని ఉంటుంది, దాంట్లో పంచభూతాల శక్తి ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది, న్యాచురల్ స్టార్ది కానీ మూన్ది కానీ సన్ కానీ. మీరు ఓపెన్ ఎయిర్లో కూర్చుండే దాని మూలాన ఈ మెడిటేషన్ కానీ ప్రాణాయామం చేసే దాని మూలాన కూడా మీకు ఎక్కువ ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది.
1: ఏ సమయంలో యోగాసనాలు కానీ ప్రాణాయామం కానీ చేయడం ఉత్తమం అంటారు డాక్టర్?
0: యోగాసనాల్లో ఎంప్టీ స్టమక్తోనే చేయాలా, ఉదయం కనీసం 8-9 లోపల అయిపోయి చేయాలండి. ఈ ప్రాణాయామం కూడా మీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచేదాని మూలాన బయట కూడా వాతావరణంలో పొల్యూషన్ తక్కువ ఉండి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉదయమే మీరు 7 గంటల లోపలే బ్రీతింగ్ ఎక్సర్సైజు యోగాసనాలు చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి.
1: అలాగే ఆహార విషయాల్లో వచ్చేటట్లయితే, ఈ యోగాసనాలు నిష్ఠగా ప్రతినిత్యం చేసేవాళ్ళు ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటే ఈ జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు?
0: ఇది మామూలుగా ఈ మధుమేహం, డయాబెటీస్ మెలైటిస్ ఉండేవాళ్ళు ఉదయం పూట మెంతులు, నానబెట్టిన మెంతులు పెరుగులో వేసి అది తీసుకోవాలండి. తర్వాత బార్లీ గంజి అని ఉంటుంది, బార్లీ వాటర్ తీసుకోవాలా. కొత్తగా డయాబెటీస్ ఉండేవాళ్ళు ఈ కరేలా జామున్ జ్యూస్ అని వచ్చిందండి. ఈ మీరు డయాబెటీస్ తీసుకుంటే మాత్రలు తగ్గించాలంటే ఈ న్యాచురల్ మెథడ్స్ వస్తాయి. కరేలా జామున్ జ్యూస్ 50 ml 50 ml వాటర్ బిఫోర్ లంచ్ అండ్ డిన్నర్ తీసుకుంటే దాని మూలాన మీరు డయాబెటీస్ తీసుకునే మెడికేషన్ స్లోగా తగ్గించడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఈ భుజంగాసనము, శలభాసనము, సేతుబంధాసనము, పొట్టకు సంబంధించిన ఆసనాలు చేసేదాని మూలాన ముఖ్యంగా ప్యాంక్రియాస్ అనేది లివర్ ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగా చేస్తుంది, దాంతోపాటు లివర్ ఫంక్షన్ కూడా యాక్టివేట్ అయ్యి ఈ షుగర్ లెవెల్ పెరగకుండా ఉంటుంది. ప్రస్తుతం చాలామంది డయాబెటీస్ కోసము మందులు వాడుతూ అంటారు, మందులు వాడినా కానీ వాళ్ళకు కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, నర్వస్ సిస్టానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా లేకుండా న్యాచురల్ డైట్ కంట్రోల్ అంటే ఉప్పు కారం మసాలా తక్కువ ఉండే వెజిటబుల్ కర్రీ కానీ పుల్కా కానీ మిల్లెట్ రైస్, దంపుడు బియ్యము, దంపుడు బియ్యంలో చిరుధాన్యాలు మిక్స్ చేసి రైస్ ఎలక్ట్రికల్ కుక్కర్లో వండుకోకుండా మామూలుగా వండుతూ ఇలా వాళ్ళ జీర్ణశక్తిని బట్టి క్వాంటిటీ ఫిక్స్ చేసుకొని తీసుకుంటూ ఉంటే షుగర్ లెవెల్ తగ్గుతాయండి, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతూ వస్తుంది. ఉప్పు కారం మసాలాలు తగ్గించాలా, మెంటల్ టెన్షన్ తగ్గించుకోవాలా, నిద్ర సరిగా వచ్చేటట్లు రాత్రిపూట వాళ్ళు కొద్దిగా వీలు ఉంటాయి కదా ఈ గోరువెచ్చని నీళ్ళలో కాళ్ళు పెట్టి న్యూట్రల్ ఫుడ్ బత్ అంటారు, ఇలా చేసేదాని మూలాన టెన్షన్ తగ్గి నిద్ర సరిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
1: ముఖ్యంగా డాక్టర్ కృష్ణమూర్తి గారు, ఈ యోగాసనాలు, ప్రాణాయామము, ఆహార విహారాల పట్ల మార్పులు చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఈ ఉపవాస చికిత్స కూడా కొంతవరకు ఇటువంటి జీవనశైలి వ్యాధుల్లో ఉపశమనం కలిగించే విధంగా ఉంటుందంటారు, అది ఎంతవరకు ఉపయోగకరం?
0: అది కూడా కొన్ని కరెక్టే అండి, ఎందుకంటే మనకు జబ్బులు వచ్చేదంతా ప్రేగుల్లో పెద్ద

0: మలప్రేగల్లో టాక్సిన్ చేరే దాని మూలాన్నే డిసీజెస్ వస్తాయి. మామూలుగా అజీర్ణంగా ఉండే వాళ్ళకు, ఒబేసిటీ కేసులకు, ఈ డయాబెటీస్ కాకుండా, హైపర్ టెన్షన్ కాకుండా, ఎక్కువ మందుల మీద డిపెండ్ కానోళ్లకు షార్ట్ ఫాస్టింగ్ అంటారండి. ఫాస్టింగ్ మినిమం 3 డేస్ ఉంచుతారు. వాళ్ళ జనరల్ కండిషన్ బట్టి 10 to 15 డేస్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఉపవాస కాలంలో లెమన్ వాటర్ విత్ హనీ, నిమ్మర నరసము పల్ల నీళ్లు తేనె లేకపోతే జాగరి కలిపి అట్లా 4 టైమ్స్ ఇస్తారు. మధ్యాహ్నం తగిన నీళ్లు తాగాల్సింది వస్తుంది. ఇట్లా లివర్కు రెస్ట్ ఇచ్చేదాని మూలాన ఈ లోపల ఉండే ప్రేగల్లో ఉండే మలినాలన్నీ రోజు ప్రకృతి వైద్యంలో అంతా ఇనిమాని ఇస్తారు, మట్టి పట్టీలు ఇస్తారు, కొన్ని పుట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ పెద్ద ప్రేగల్లో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటికి పోయేదాని మూలాన వాళ్ళకు ఆరోగ్యం సెట్ అవుతుందండి. యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా ఉపవాస కాలంలో డెవలప్ అవుతాయి. కాబట్టి బాడీ యొక్క శక్తి, వైటాలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. కానీ ఫాస్టింగ్ ఉపవాసం అనేది ఇంటి దగ్గర 3 రోజుల కంటే ఎక్కువ చేయకూడదండి. ఎక్కువ రోజులు చేయాల్సింది వస్తే ప్రకృతి చికిత్సాలయంలో చికిత్స పొంది సరిగా పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో గమనిస్తుంటాము సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చూస్తూ, 2 నిమిషాలు 5 నిమిషాలు షార్ట్స్ రీల్స్ చూసి సొంతంగా వైద్యాన్ని ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల చాలా దుష్ఫలితాలు గమనిస్తూ ఉంటాము. కాబట్టి అటు వైద్యపరంగా మందులు తగ్గించాలన్నా, లేదా మీరు చెప్పినట్టు ఉపవాస చికిత్స లాంటివి చేయాలన్నా, నిష్ణాతులైన వైద్యుడి పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం అంటారు.
0: అవును సార్, ఇప్పుడు హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని మందులు ఇమీడియట్గా బంద్ చేసేదాన్ని కాదు. హైపర్ టెన్షన్కి ఉంటే, షుగర్ వ్యాధికి ఉంటే, మైగ్రెయిన్ ప్రాబ్లం ఉంటుంది, సైకిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రకృతి నిపుణుల దగ్గర లేకుంటే నేచర్గూర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి స్లోగా టేపర్ చేస్తూ లోపలుండే ఆర్గాన్స్ అన్ని ప్రకృతి యోగా చికిత్సల ద్వారా సెట్ చేసుకుంటే మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది.
1: అంతేగాని సొంత వైద్యము, చిట్కా వైద్యం చేస్తే తీవ్ర పరిణామాలు,
0: ఇబ్బందులు వస్తున్నాయండి. కొన్ని మందులు సడన్గా ఆఫ్ చేసేదాన్ని కాదు. కాబట్టి యోగాకు, ప్రకృతి వైద్యంకు చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఈ నేచర్గూర్ హాస్పిటల్ యోగా సెంటర్లో వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం ఎంతో అవసరం.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం, జీవనశైలి వ్యాధులు, యోగ ప్రాముఖ్యత ఈ అంశం గురించి డాక్టర్ టి కృష్ణమూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:30. పాటతో ప్రయాణం మీరు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట శక్తి. చిత్రంలోనిది హేమచంద్ర సైంధవి గానం చేశారు ఈ పాటని. రామజోగ శాస్త్రి గీతానికి మణిశర్మ సంగీతం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: దూకుడు చిత్రంలోనిది రాహుల్ నంబియార్ పాడారు. రామ్ జగ శాస్త్రి గీతం, కేసెస్ తమన్ సంగీతం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట ఊసరవెల్లి. చిత్రంలో అద్నాన్ సమీ గానం చేశారు. ఈ పాటని రామచంద్ర శాస్త్రి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పాటతో ప్రయాణం వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినబోతున్న పాట పుష్ప చిత్రంలోనిది. సిద్ శ్రీరామ్ గానం చేశారు. చంద్రబోస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట ఖైదీ నెంబర్ 150. చిత్రం నుండి జస్సిప్రీత్ జాస్ గానం చేశారు. శ్రీమణి గీతానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం.

0: పాటతో ప్రయాణం మరింతవరకు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు అవుతుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వర్చువల్ విధానంలో 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ది చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభిస్తారు. ఐటీ కారిడార్ సేవలందించేందుకు 26 కోట్ల రూపాయల వ్యయంతో విమానాశ్రయ తరహా వసతులతో తీర్చిదిద్దిన హైదరాబాద్ హైటెక్ సిటీ స్టేషన్ కూడా వీటిలో ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీలిమిటేషన్ బిల్లు విషయంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని సూచించారు. డీలిమిటేషన్ బిల్లులో చేసిన సవరణలపై విపక్షాలతో చర్చించాలని ఖర్గే లేఖలో కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలాభిషేకాలు, జలాభిషేకాలను నిషేధిస్తూ ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార పదార్థాల వృధా పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని, పాలాభిషేకాలకు బదులుగా పేదలకు ఆహార పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రానికి రైతులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బొగ్గు కొరత, నిర్వహణ వైఫల్యాలతో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని, 7100 మెగావాట్ల సామర్థ్యం ఉండగా ఇప్పుడు 3100 మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ఉందన్నారు. డిక్లరేషన్ల పేరుతో అన్ని వర్గాలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి నివాసంలో హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ఆయన జూలై 18 సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఇవాళ ధర్మసాగర్ మండల కేంద్రంలో 92 లక్షలతో నిర్మించారు.

సీసీ రోడ్లను, నూతన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఏడాది దేశంలో 37.6 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు, 37.7 కోట్ల టన్నుల ఉద్యానవన పంటల రికార్డు ఉత్పత్తి నమోదైందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాగల 3 రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో సాయంత్రం రాత్రివేళ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AR News _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడీ క్లాక్లో సమయం 8:05. మస్తీ మజా మీరు ఇప్పుడు వింటారు. ఈరోజు మస్తీ మజాలో మీకోసం ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ ఒకటి తెచ్చేసాను, అదేంటో చెప్పుకుందాం ఈ పాట తర్వాత.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మస్తి మజా వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. సరికొత్త ప్రపంచ రికార్డ్, 10 నిమిషాల్లోనే ముగిసిపోయిన వేలం. భారీ పోటీలో ఎవరో అదృశ్య వ్యక్తి కైవసం. దానికోసం అతిపెద్ద మొత్తం చెల్లింపు. ఇంతకీ ఏంటంట అంత విలువైన వస్తువు? కట్ చేస్తే దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి నాగమణి ఇన్ని ట్విస్టులా? అసలు ఏంటది? త్వరగా చెప్పేసేయ్ అంటారా? చెప్పేస్తాను ఈ పాట తర్వాత.

మజా వింటున్నారు. 288 కోట్ల వరకు ధర పలుకుతుందని నిర్వాహకులు భావిస్తే, వాళ్ల అంచనాలను తలదన్నేలా 488 కోట్లకు దక్కించుకున్నాడు ఈ అరుదైన, ఎవరికీ కూడా అంతుపట్టనటువంటి మరి ఆ శిలాజాన్ని ఓ అదృశ్య వ్యక్తి. అది కూడా 100 మంది కోటీశ్వర్ల వేలం పాటలో జరిగినటువంటి ఈ వేలం పాటని 10 నిమిషాల్లో ముగించేశారు. ఇంతకీ అసలు ఏం పాడుకున్నారు ఆ వేలం పాటలో, తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

మస్తి మజా వింటున్నారు. అసలు విషయంలోకి వెళ్తే 6.7 కోట్ల, అంటే సుమారు 7 కోట్ల సంవత్సరాల క్రిందటి భారీ అస్థిపంజరం, అది కూడా ప్రమాదకరమైన టీరెక్స్ డైనోసార్ అస్థిపంజరాన్ని అమెరికాకి చెందిన సదబిస్ సంస్థ వేలం నిర్వహించింది. 61% ఎముకలతో దొరికిన డైనోసార్కి మిగిలిన భాగాల్ని కృత్రిమంగా సెట్ చేసి వేలం పాటలో సిద్ధం చేస్తే దానికి పలికిన ధర అక్షరాల 488 కోట్లు. దీంతో ఈ వేలం పాట ప్రపంచంలోనే అత్యంత ధర పలికిన డైనోసార్గా మరి సరికొత్త రికార్డుని సృష్టించింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ మాత్రం వామ్మో, ఇదెక్కడ వెర్రి, పురికో బుద్ధి జిహకో రుచి అన్నారు, ఇందుకే కావాలి అని అస్థిపంజరాన్ని ఏం చేసుకుంటారు, అసలు దేనికి ఉపయోగపడుతుంది అని రకరకాలుగా కామెంట్స్ అయితే పెట్టేస్తున్నారు.

0: మీరింతవరకు మస్తి మసా విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 8:30. ఏకచిత్ర గానం మీరిప్పుడు వింటారు. 2021లో విడుదలైన నాగచైతన్య సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ చిత్రం నుండి పాటల్ని వింటారు. హరిచరణ్ పాడిన పాట కార్యక్రమంలో ముందుగా వచ్చేస్తుంది మీకోసం.

2021లో విడుదలైన లవ్ స్టోరీ చిత్రం నుండి పాటలను వింటున్నారు. సంగీతం సిహెచ్ పవన్, నాగచైతన్య, సాయి పల్లవి నటించారు. ఈ సినిమాలో డాలర్ డ్రీమ్స్ అనే చిత్రంతో సినీ కెరీర్ని ప్రారంభించిన శేఖర్ కమ్ముల సక్సెస్ఫుల్ యూత్ మూవీస్ డైరెక్టర్గా క్రేజ్ తెచ్చుకున్నారు. సొంతంగా కథను సిద్ధం చేసుకుని మరీ డైరెక్ట్ చేసిన సినిమా లవ్ స్టోరీ. లవ్ స్టోరీ చిత్రం నుండి ఇప్పుడు మీకోసం మంగ్లీ పడిన పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఏకచిత్ర గానంలో 2021లో విడుదలైన లవ్ స్టోరీ చిత్రం నుండి పాటలను వింటున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ రిలీజ్ అయిన డిఫరెంట్ లవ్ స్టోరీ కాకపోయినప్పటికీ తెర మీద చూపించిన విధానం ప్రేక్షకాదరణ పొందింది. అభిజిత్ రావు పాడిన పాట ఇప్పుడు మీకోసం.

ఏకచిత్ర గానంలో 2021లో నాగచైతన్య సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ చిత్రం నుండి పాటలను వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట జనితా గాంధీ నకుల్ అభ్యంకర్ పాడిన పాట.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: મધુરીમાં.
1: ఏకచిత్రగానం వింటున్నారు. ఏకచిత్రగానంలో 2021లో విడుదలైన లవ్ స్టోరీ చిత్రం నుండి పాటలు వింటున్నారు. ఈ సినిమాకి సంగీతం సిహెచ్ పవన్. ఈ సినిమాలో రావు రమేష్, పోసాని కృష్ణమురళి, ఈశ్వరిరావు, దేవయాని రాజీవ్, కనకాల ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాని 2018లోనే

స్టార్ట్ చేసినప్పటికీ 2020 ఏప్రిల్లో మొట్టమొదటిసారిగా రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాకపోతే అప్పుడు కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న కారణంగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి 2021 సెప్టెంబర్ 24కి రిలీజ్ అయింది. అన్నిసార్లు వాయిదా పడి రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ సినిమా సక్సెస్ అయిందనే చెప్పాలి. లవ్ స్టోరీలో ఇప్పుడు వస్తున్న పాట అనురాగ్ కులకర్ణి పాడిన పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు సినీ గీతాలు విందాం. ముందుగా సింహాద్రి చిత్రం నుండి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించి సునీతతో కలిసి పాడిన పాట చంద్రబోస్ గీతం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

మీరు విన్న ఆ పాట రౌడీ అల్లుడు చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక గానం చేశారు. భువనచంద్ర గీతానికి బప్పిలహరి సంగీతం. సినీ గీతాల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట దొంగ పోలీస్ చిత్రంలోనిది. కేజేఎస్ దాస్ చిత్ర గానం చేశారు. బప్పిలహరి సంగీతం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలు. కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి.
1: మనసు మూగది కదా, ఆ భాషను తర్జుమా చేసేవి కన్నులు. జతకలిసిన కన్నులు వలుపు ఊయిళ్లలు ఊగటంలో ఆశ్చర్యం ఏమీ ఉండదు. ఆశలు నెరవేరి కోర్కెలు తీరి ఓ పక్క ఉరుములు మెరుపులు, మరొక పక్క హృదయాల గుసగుసలు, పాట మొత్తం నృత్యంతో సహా కలిపి ఓ చిన్న కారులో వానలో 60వ దశకంలోనూ చిత్రీకరించిన పాటిది. నేనంటే నేను చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఆరుద్ర రచన ఎస్పి కోదండపాండి సంగీతం.

అనురాగానికి రాగం ఏముంటుంది చెప్పండి. అది హృదయ పరాగమై ఎదలయ్యలో కొలువు తీరుతుంది. నూరేళ్లు దశ దిశలా పరిమిళించే సుమసుగంధాల మధురిమలో జాబిల్లిని మించి పొన్న పరిమిళాలు, పులకింతలు ఒక పక్క, వెన్నెల పాలకడెల్లా మరొక పక్క, మనసు పూల తేరులా సాగిపోతే చేరేది మల్లెల తీరానికే కదా. కురినిదే మేఘం కాలేదు, కలవనిదే స్నేహం కాలేదని అంటూ ఓ పెద్ద ప్రణయ కావ్యంలా సాగిపోయే ఈ శతవసంత గీతం. పంతులమ్మ చిత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల, రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర.

భూమి తడిసే వాన మబ్బుల్లోంచి వస్తుంది. మరి గుండె తడిసే వాన చూపుల జల్లుల్లోంచి వస్తుంది. ఆశలే పల్లవంగా, అల్లరి పల్లవిగా, వయసు మనసు జతకూడి ఊహల్ని ఉరకలు వేయిస్తే ఆ గుసగుసలకు అంతి ఏముంటుంది? ఈ కథనంతా చెప్పే కాటుక కన్నులు చూపుల్లో జల్లులే కాదు, కైపుతో గుండెకు జోలపాడుతుంది. పరవశించే ప్రకృతిని, పరవళ్లు తొక్కే వయస్సుని పాటగా పెనవేసి అందిస్తే మది భావాలకు స్వరమేళవింపులో ఒడిసి పట్టుకున్న సంగీత రచయిత గీతం అవుతుంది. బుల్లెమ్మ బుల్లెడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రాజశ్రీ రచన, సత్యం సంగీతం.

మనిషి మనసెప్పుడు కొత్తదనం కోరుకుంటుంది. ఋతువుల్లో ఆమని, కొత్త వర్షంలో నీరెండ, కొత్త ఎండల్లో వేసవిలో తొలి కిరణం, ఈ కొత్త హేమంతంలో తొలి మంచు చినుకు, ఇలా ఒకే ఏటిలో ఎన్ని కొత్త వింతలు, ఇలా అందించే ప్రకృతికి మనం ఏమి ఇవ్వగలం? అయితే అసలు సంగతి అంతా ఇక్కడే ఉంది. మనమంతా ఇక్కడే ఉన్నాం కనుక ఓ కొత్త జంట నవలోకాన్ని కోరుకుంటుంది. అది ఏ దూర తీరమైనా కావచ్చు, ఆ దూరపు వలపు వారిని ఆ ఊహల తీరాలకు తప్పక చేరుస్తుంది. ఊహలో అద్భుత రసాన్ని ఒలికిస్తున్న గీతం. వీరాభిమన్యు చిత్రంలో ఘంటసాల పి సుశీల, ఆరుద్ర రచన కెవి మహదేవన్ సంగీతం.

0: కోసం.
1: కన్నుల అనంత ఆకాశపు నీలి నీడల్ని కంఠ వీణారవాలుగా తర్జుమా చేసి పాటగా పాడితే పాదమంజీరాలు తాళం వేస్తూ నాట్యమాడతాయి. కోయ్యలకు కూడా కినుకు వచ్చేలా గడమెత్తి పాడితే, నెమలికి కూడా అలుపు వచ్చేలా కులుకు నటనల ఆడితే ఆ నీడలు తన ప్రేమని పాటగా పరిచి పదాలను వదిలితే ఆ పదాలపై తిలాంగరాగస్వరాలాంటి స్వరాలని చిలికించి వరపుష్పంగా అందిస్తే ఈ పాట అవుతుంది. పాండవ వనవాసం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల, సముద్రాల జూనియర్ రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

కొన్ని పరిచయాలు అంతే, అంతకుముందు లేని కొత్తదనాన్ని చవిచూపిస్తుంది. గూటిలో పడుకున్న గొంగళీ పురుగు సీతాకోక చిలకైనట్టుగా, స్వాతి చినుకు ముచ్చమైనట్టు, జారిపడిన వానచినుకు ఇంద్రధనస్సు అయినట్టు, రచయిత చేతిలో కాగితం వెలకట్టలేని గ్రంథమైనట్టు, అమాయకునికి తెలివి నేర్పి అడగకపోయినా వరాలిచ్చి దయచూపిన దేవికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అంటూ మధుర గాయకుడు గొంతెత్తి ఆర్ద్రతతో పాడిన పాట. ఉమ్మడి కుటుంబం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆర్ద్ర రచన పెంజాల సంగీతం.

ప్రకృతి తనలో తన సంగీత పాఠాలు చెప్పుకోవటం మీకు తెలుసా? ఏ కొండమీదో గొంతు సవరించుకుంటున్న కోయిల గళాన్ని వినగానే ఎక్కడో ఉన్న కొండ తిరిగి పాడుతుంది. కాని పక్కనే ఉన్న కోయిల పిల్లకు మాత్రం అది సాధ్యం కాదు. ఈ గొంతుకు ఒకరోజు వస్తుందని, అది తప్పక రాగం తీస్తుందని తెలిసిన తల్లి మాత్రం పిల్ల పడుతున్న తపన చూసి నవ్వుకుంటుంది. మనుషులైనా అంతే. అమాయకపు లేత మనిషిని మీటితే, ఆ మనసును కూడా మీటితే అది వేల రాగాలు పలుకుతుందని ఓ మధుర గాయని పాడిన పాట. కోయిలమ్మ చిత్రంలో పి. సుశీల, ఆత్రేయ రచన, విశ్వనాథన్ సంగీతం.

మనం అర్థం చేసుకోవాలి, కానీ మన హృదయం ఎప్పుడూ ఏదో ఒక నశ పెడుతూనే ఉంటుంది. తనని దోచుకున్న వారిని గుర్తుపట్టి ప్రేమగీతిగా గుర్తులు చెప్పి మరీ పాటలు రాయిస్తుంది. ఆ పాట పాడుతూ తన వారి పక్కనే ఉంటే పరవశంతో, ఎక్కడో ఉంటే కలవరింతతో కలవరపట్టం మామూలే. ఆ పడే ముచ్చటిని దొరకలేదన్న భావనతో కలిగే పిచ్చిని కలిపేసి ఇద్దరు ముగ్గురు కలిపి పాడేసుకుంటే త్రిగళ గీత అవుతుంది. అప్పుచేసి పప్పుకూటి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎయిం రాజా, పి లీల, పింగళి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

అదే నింగి, అదే నేల, అవే పూలు, అవే గాలి. కాని ఎప్పటికీ ఎప్పట్లాగేనే మన ముందు కనపడుతున్నా. మన మనసు ఉరకలేస్తే ప్రకృతి ఆనందంగా కనపడుతుంది. మనస్సు బజ్జుంటే ప్రకృతి కూడా నిద్రపోతుంది. గాలి ఒకటే అయినా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఆ గాలి చప్పుళ్లలో ఎంతో తేడా. ఊగే కొబ్బరి ఆకులైనా, గలగలలాడే రావి ఆకులైనా, టపటపలాడే తాటి ఆకులైనా వీటి చప్పుడు దానిది. కాని అలా పోతూ పోతూ ప్రతి గాలి గోలగా ఈల వేస్తూనే పోతుంది. మబ్బులు మనుషుల్ని ఆహ్వానిస్తూ పరుగులు పెడుతూ ఉంటాయి. ప్రకృతికి మనిషి మనస్సు జోడిస్తే ఆ పరుగును ఆపటం మీతరం కాదని ప్రబోధిస్తున్న ఈ పాట వినండి. శ్రీవారు మావారి చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, జీకే వెంకటేష్ సంగీతం.

మనం ఇష్టపడాలి, కానీ ఇష్టపడింది మాత్రం ప్రపంచంలోనే అద్భుతమైందై కూచుంటుంది. ప్రేమ పాసుపు పారవశ్యాన్ని పొందితే పోల్చటంతో మొదలై పొగట్టంతో ఆగుతుంది. చక్కని చుక్కలా ఉండే ఆ తీరు నీలాకాశపు చుక్కల్లో కూడా లేదని, మృదుమోము మెరుగు చామంతుల్లో కూడా ఉండదని, తాను బ్రతికేందుకే ఆ సౌందర్యం ఉందని మనసు లోతుల్లోంచి పొగుడుతూ ప్రణయదీక్షను సాగిస్తే ఆ పాట దేవుడు చేసిన మనుషుల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అవుతుంది. దాశరథి రచన, రమేష్ నాయుడు సంగీతం.

చంద్రుడు ఇలా వచ్చి చల్లదనాన్ని మాత్రమే కురిపించి అలా చల్లగా జారుకుంటాడు సూర్యుడు వచ్చేలోపుగా. సూర్యుడు మాత్రం గోరువెచ్చగా మరింత వెచ్చగా కాలుస్తూ మాడుస్తూ చెమటలు పట్టించేస్తాడు. కేవలం వేడే కాక ఎన్నో రంగుల్ని కూడా తెస్తాడు సూర్యుడు. సంజ కింజాయి మీద ఎన్ని పాటలేవు చెప్పండి. దానికి చిరుగాలి మళ్లీ తోడైతే మేఘరాగం కూనిరాగం తీస్తే పులకించే మయూరమే కాదు మన మనస్సు కూడా ప్రకృతిలో ప్రణయ తాండవం చేస్తుంది. కళ్లల్లో ఇల్లరకం చేసి గుండెల్లో రాజరకం చేస్తుందంటూ మూగ ప్రేమ చిత్రంలో బాలు సుశీల పాడిన ఈ పాట వినండి. ఆచార్య యాత్రేయ రచన, చక్రవర్తి తొలిపరిచయ సంగీతం అది.

జీవితం ఒక ప్రయాణం, అందుకు మజిలీలు ఎన్నో. మనకు నచ్చిన ఊళ్ళు ఎన్నో వస్తూనే ఉంటాయి దారిలో, అలా చూస్తూ పోవటమే. గాలిలా కడల కెరటంలా మబ్బుపై నుంచి జాలువారే చినుకలా ఎన్నో గీతాలు మనకున్నాయి. ఆ వానలో తడిసిన నెమళ్ళు మల్లెలు తన్మయం పొందుతూనే ఉంటాయి. చుట్టూ ఇన్ని జరుగుతుంటే తిమ్మెరను తన ఊయిల ఊపమంటూ, మల్లికను తన నవ్వులను తిరిగి తెచ్చిపెట్టమంటూ, కొత్త జీవితానికి ఆశలు వచ్చి గుండె ఊహల పందిరలో మనసు సేదతీరే శుభరాత్రి గీతం ఈ పాట. ఇది కథ కాదులో ఎస్ జానకి, ఆత్రేయ రచన, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:58. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:05 క్షేత్రదర్శిని సమాచారంతో కూడిన భక్తి గీతాలు వింటారు అర్చనలో. ఏడు 7:15 ఆరోగ్య జీవనం, పిల్లల్లో మానసిక సమస్యలు పరిష్కార మార్గాలు, డాక్టర్ టి మధుసూదన్ జోషి గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 7:30 శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు జనరంజనలో. 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని. అనంతరం సినీ గీతాలు వింటారు 10:00 ఎవర్ గ్రీన్ హిట్స్. 11:00 గుర్తుకొస్తున్నాయి, 12:00 చైతన్య స్ఫూర్తి, 1:20 షో టైం, 2:15 శక్తిశీలి, సాయంత్రం 5:00 ఛాయతో హాయ్ కబుర్లు, 6:20 లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటారు, 7:15 ఇది మన చట్టం శీర్షికన పంచాయతీరాజ్ యాక్ట్ ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి, 7:30

పాటతో ప్రయాణం. రాత్రి 8 గంటలకు మీట్ ద స్టార్లో ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ శ్రీమతి చిరంజీవి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. రాత్రి 10 గంటలకు ఎప్పటిలాగే మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:30. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.